రుద్రస్య రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిర్హేతి రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిః అఘషగం స ఇత్యఘషగం సః రుద్రస్య హేతిర్హేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరిపరిహేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరి హేతిః పరిపరిహేతిర్హేతిః పరివో వః పరిహేతిర్హేతిః పరివః పరివో వః పరిపరివో వృణక్తు వృణక్తు వః పరిపరివో వృణక్తు వో వృణక్తు వృణక్తు వో వో వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వో వో వృణక్తు ధ్రువా వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వృణక్తు ధ్రువా అస్మిన్ అస్మిన్ ధ్రువ

అవహంతి ఆవహంతి వహంత్యావహంతి కవయః కవయో వహంత్యావహంతి కవయః వహంతి కవయః కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ పురస్తాత్ కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ కవయః పురస్తాత్ పురస్తాత్ కవయః కవయః పురస్తాత్ దేవేభ్యో దేవేభ్యః పురస్తాత్ కవయః కవయః పురస్తాత్.

పరిశోతమసే పరిశోతమస్యసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం పరిశోతమితి పరిసూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవ బరిహిర్దేవ బరిహిరసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవ బరిహిః వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి దేవ బరి

ఓం భ్రాజిష్ణవే నమః ఓం భోజనాయ నమః ఓం భోక్త్రే నమః ఓం భిక్షాభుజే నమః ఓం భోజనప్రియాయ నమః ఓం భూతిమయాయ నమః ఓం భృంగరటినే నమః ఓం భక్తసాధిత విగ్రహాయ

ఓం కాంత విగ్రహాయ నమః. ఓం కవచినే నమః. ఓం కంటకినే నమః. ఓం కుంఠినే నమః. ఓం కార్యకోవిద విక్రమాయ నమః. ఓం కాలభక్షాయ నమః. ఓం కలింకారిణే నమః. ఓం కంకణీకృత వాసుక

శివాయ నమః, ఓం శ్మశానలయాయ నమః, ఓం సేతవే నమః, ఓం సర్వదేవాయ నమః, ఓం మంత్రనాయకాయ నమః, ఓం సునష్టభాయ నమః.

0: నమో భగవతి రుద్రాయ. నిన్నటి రోజున రెండవ అనువాకంలో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః అనే మాటను చెప్పుకున్నాం. సంసారం అనేటువంటి వృక్షానికి కత్తి వంటి వాడు అని చెప్పుకున్నాం. హేతి అంటే ఖండించునది, పూర్తిగా నాశనం చేసేది హేతి అని చెప్పబడుతుంది. అలాగే అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన దాన్ని మిగిల్చేది కూడా హేతి. అందుకు ఈ సంసారం అనే దాన్ని వ్యవస్థపరచువాడు అని దీనికి అర్థం తీసుకోవాలి. ఈ జగత్తుని ఎప్పటికప్పుడు వ్యవస్థీకరించువాడు అని జగతాం పతయే నమః. ఇక్కడి అనువాకానికి అంతటికి ప్రధానమైనటువంటి మంత్రం ఇది జగతాం పతయే నమః. విడివిడిగా అన్నానాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, క్షేత్రానాం పతయే నమః, పశువునాం పతయే నమః అని విడివిడిగా చెప్తూ ఉన్నా ఇన్ని కలుపుకుని జగతాం పతయే నమః అనేది విశేషంగా చెప్పడం. అంటే ఇక్కడ ఎలాంటిదంటే అలసిపోయే వరకు పరిగెత్తడం అని ఒక ఒక వాక్యాన్ని, నానుడి లాంటి వాక్యం సంస్కృతంలోనే మనకున్నది. దానికి శ్రమావధి ధావన అంటారు, అలసిపోయే వరకు పరిగెత్తడం అని. అలాగా పరమేశ్వరుడు జగమంతా ఉన్నాడు, ఇది చెప్పడం చాలా సులభమే. కానీ జగమంతా ఉన్నాడు అని ఇక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని ఎంతవరకు అలసిపోతావో అంతసేపు చెప్పు. అది అలసిపోయే వరకు పరిగెత్తడం, శ్రమావధి ధావన. ఇలా అలసిపోయేటట్టు చెప్పాడు ఒక ఆయన. ఎక్కడున్నాడు విష్ణువు అని అడిగితే కలడంబోధి కలండు గాలి కలడా కాసంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళని చలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు కారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగానే అలయ్యా ఎడలు అలసిపోయాడు. అంటే అంతేనా నువ్వు చెప్పి నీ లిస్టులో ఉన్న వాళ్లేనా అయ్యా? దిష్టి పెద్దదే, చెప్పే శక్తి నాకు లేదు, అందుకే ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఒక్క మాటతో చెప్పేశాడే ఈ శ్రమావధి ధావన అనేది రుద్రం చూపిస్తుంది, ప్రతిదీ చూపిస్తూ. వృక్షముల్లో ఉన్నవాడు, గడ్డి పరకల్లో ఉన్నవాడు ఇవన్నీ చెప్పినప్పుడు రేపు పొద్దున ఏ చెట్టును చూసినా ఆకుపచ్చని జడలు విరభూసుకున్న రుద్రుడు కనిపించి నమస్కారం చేస్తాం. గరిక పోతను చూసినా రుద్రుని చూసి నమస్కరిస్తాం. ఉపవీతం వేసుకుని వచ్చిన వాడిని చూసి ఆది బ్రహ్మణ సదాశివ నమస్కారం అంటాం. కత్తి పట్టి పాలించే క్షత్రియుణ్ణి చూసి పరమేశ్వర అంటాం. వేటాడడానికి వెళుతున్నటువంటి కిరాతకుని కూడా శివ అని నమస్కరిస్తాం. ఇలాగ సర్వే సర్వత్రా కూడా ఈశ్వర విభూతిని ఎలా దర్శించో వచ్చో చెప్తూ నమో రుద్రాయ అతతావినే క్షేత్రాణాం పతయే నమః అని నిన్న చెప్పుకున్నాం. క్షేత్రములకు పతి అయిన వాడు. క్షేత్రము అన్నప్పుడు ఒక శక్తి దేని యందు అధిష్ఠించి ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. పరమేశ్వరుడి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు విశ్వం ఆయన యొక్క క్షేత్రం. ఆ విశ్వంలో ప్రతిదాని యందు వ్యాపించి ఉన్నాడు కనుక ప్రతిదీ ఆయన క్షేత్రమే. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వెత్తితం ప్రాహు క్షేత్రజ్ఞైతి తద్విధ అని భగవద్గీతలో పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో వివరించారు. అలాగా ఈ శరీరము అని చెప్పడంలో ఏదో చెప్పేవాడు ఒక్క శరీరమే కాదు, అందరి శరీరములు అని అర్థం. ప్రతి శరీరము కూడా క్షేత్రమే. ఎందుకు దాని క్షేత్రం అన్నారు? క్షేత్రం అంటే ఇందాకే చెప్పుకున్నాం, దేని యందు ఈశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. అయితే మనం అన్ని చోట్ల దర్శించలేక కొన్ని చోట్ల క్షేత్రములను వెళుతున్నాం గనక ఈశ్వర శక్తి ఉన్న చోటు గనక దాన్ని క్షేత్రం అంటున్నాం. దాన్ని క్రమంగా విస్తృతపరిచి సర్వములను క్షేత్రములుగా దర్శించగలగాలి, ఈశ్వరమయములు అని దర్శించగలగాలి. అలా దర్శించగలిగినప్పుడు క్షేత్రంలో ఎలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరమో ఈ క్షేత్రంలో కూడా అలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరం అన్న ఎరుక కలిగి దీని క్షేత్రము వలె తెలుసుకోగలుగుతాం. అంటే ఈశ్వర శక్తి ఉన్న చోటు అనే ఎరుక కావాలి. అందుకే దీన్ని దేహం అనకుండా క్షేత్రం అనడం మనం నేర్చుకుంటే ఆ క్షేత్రములో ఉన్నటువంటి మూల విరాట్టుని తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ క్షేత్రంలో సాగే ప్రతి క్రియ కూడా ఆయనకు అర్పణంగా సాగుతుంది. అయితే ఇప్పుడు క్షేత్రాన్ని కూడా మనం ఎంత భయంకరంగా చూస్తున్నామో తెలుసు, అలాగే చూసుకోవడానికి ప్రయత్నించండి దీన్ని. ఈ క్షేత్రమును మన శాస్త్రము చెప్పిన విధంగా క్షేత్ర నియమములు ఉన్నాయి, క్షేత్రంలో ఏ విధంగా ప్రవర్తించాలనుంది. కొందరు అంటారు క్షేత్రానికి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎలా తిరిగినా పర్వాలేదండి, శుచున్నా అశుచున్నా పర్వాలేదు, క్షేత్రం కదా అంటాడు. క్షేత్రంలో ఇంకా శుచిగా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏది చేసినా ఇంటూ కోటి, ఏది చేసినా ఇంటూ కోటి. పుణ్యం చేస్తే కోటి రెట్ల అధికంట, పాపం చేసినా అంతే వస్తుంది. అందుకే క్షేత్రవాసి నియమ పాలన చేస్తూ క్షేత్ర యాత్ర చేసినప్పుడు మాత్రమే క్షేత్రయాత్ర ఫలం పొందుతాడు. అంతేగాని వినోదం కోసమో భోగం కోసమో విలాసం కోసమో సౌకర్యం కోసమో క్షేత్రాన్ని చూడకూడదు. అందుకే భారతీయ క్షేత్రాలు పర్యాటక స్థలాలు కావు, అవి పవిత్ర స్థలాలు. వాటిని ఆ విధంగా ఉంచాలి. రాను రాను కూడా ఏం చేస్తున్నారు, ఈ ప్రజలందరినీ కూడా మనం ఆకర్షించాలి అని చెప్పి క్షేత్రాలని పర్యాటక కేంద్రాల వలె మలచి, అంతవరకు దైవం కోసం ప్రజలు, ఇప్పుడు ప్రజల కోసం దేవుడే పెడితే ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంచాలి. పాపం వాళ్ళకి ఏం తోచుతుందండి, అందుకే క్షేత్రాల్లో టీవీ పెడతాం వాళ్ళు ఉన్న గదుల్లో. ఇప్పుడున్నవి చాలవా, ఇంకా అక్కడ అంటే దైవాన్ని దూరం చేయడానికి ఎన్ని కావాలో అన్ని క్షేత్రంలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్రము వినోద సాధనం కాదు, ఈశ్వర శక్తిని ఆవిష్కరించుకునే సాధనం. అలాగే ఈ శరీరాన్ని క్షేత్రము వలె మనం చూసుకోవాలి. ఈ క్షేత్రములన్నిటిలో పతిగా ఉన్నవాడెవడో అతడు క్షేత్రాణాం పతయే నమః. అలాగే క్షేత్రము అంటే పొలాన్ని కూడా క్షేత్రం అంటాం. పొలంలో బీజాలు వేస్తాం, అవి పండించుకుంటాం, ఆ పంట చూస్తూ మురిసిపోతామండి. చివరికి ఏం చేస్తాం, ఆ పంట అంతా కడుపులోకి పంపిస్తామనా లేదా, దీని అనుభవం అంటారు. అలాగే ఈ దేహం అనే క్షేత్రంలోనే జీవుడు తన కర్మ బీజాలన్నింటినీ అనుభవ రూపంలో పండించుకుని దాన్ని ఆరగిస్తాడు. దీన్ని భుక్తి అని అంటారు. మొన్ననే చెప్పుకున్నాం, భుక్తి అంటే అన్నం తినడం ఒక్కటే కాదు, భుక్తి అంటే కర్మానుభవము అని. ఈ కర్మానుభవం అంతా ఏ క్షేత్రమునందు పండించుకుని ఆరగించుతున్నాడో ఇక్కడే అనుభవం, ఇక్కడే ఆ అనుభవానికి కావలసిన సామగ్రి తయారు చేసుకుంటున్నాడు. ఈ దేహమునందే తయారు చేసుకుని అనుభవిస్తున్నాడు. కనుక ఇదే క్షేత్రము అని తెలుసుకోవాలి. క్షేత్ర శబ్దంతో ఇంత అర్థం ఉన్నది. అయితే మనం ఒక్కసారి పొలంలోకి వెళితే పొలంలో ఉన్న పంట కనిపిస్తుంది. ఎవడు లేడు కదా అని పంట మీద చెయ్యి వెయ్యబోతే అక్కడ ఉన్నవాడు వచ్చారే ఆయన అరిచేయంటే పారిపోతాం. అంటే ఇంత క్షేత్రమునకో పతి ఉన్నాడు, పాపం ఇంత కష్టపడి కల్టివేట్ చేసి ఈ క్షేత్రానికి ఏది అనువో ఆ బీజములు వేసి ఆ బీజాలకి తగ్గటువంటి పదార్థములతో దాన్ని పెంచి చేసిన వాడు కూడా ఉన్నాడే. అలాగే ఈ దేహమునందు ఆ జీవి కర్మలు చేయడమే తప్ప వాడికి ఏ విధంగా అనుభవింపజేయాలి, ఇంద్రియాలను ఎలా ఫలవంతం చేయాలి, ఎలా పని చేయించాలో చూసుకునేవాడు కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అతడే క్షేత్రాణాం పతయే నమః అని చెప్పబడుతున్నాడు. అలాంటి క్షేత్రముల పతికి నమస్కరించి సూతాయ హంచాయ వనానాం పతయే నమః అని తర్వాత నామం. ఇప్పుడు క్షేత్రాణాం పతి ఎలా ఉన్నాడండి, సూతుని వలే ఉన్నాడు. ఇక్కడ మనకు వివిధ వృత్తులు కనిపిస్తాయి. భారతీయులు ఆవిష్కరించిన విద్యల్లో వివిధ వృత్తులన్నీ ఇక్కడున్నాయి. ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీతం మొదలైన చెప్పినప్పుడు యజ్ఞాది క్రియలు చేసేవాళ్ళు చెప్పబడ్డారు. క్షేత్రపతులు, జగతాంపతులు అన్నప్పుడు వ్యవసాయదారులు, పాలకులు చెప్పబడ్డారు. సూతులు అన్నప్పుడు రథసారథులు మొదలైనటువంటి వారు చెప్పబడుతున్నారు. ఆ విధంగా వాళ్ళకో టెక్నిక్ ఉండాలి. సూతుడు అంటే డ్రైవర్ అండి, వాడు కానీ తిన్నగా లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళకి అంత ప్రమాదాలు మనకు తెలుసు ఇప్పటికీ. ఆ సూతులు సరిగ్గా ఉండాలి. మన ధైర్యంగా వెనక సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాం. వాడిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడా ఈ సూతుడు, ఇద్దరు మిగలరు తర్వాత. వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ శరీరం అనేది క్షేత్రమే కాదు, నడిచేది కనుక రథం కూడా అనుకుంటే వీడు నిద్రపోతున్నా వీడిలో నిద్రపోకుండా కూడా ఉన్నాడు వాడు. కానీ లేకపోతే మరి వీడి నిద్ర లేవడు, మళ్ళీ వీడు పొద్దున్నే లేపుతూ ఉంటాడు వాడు. వీడి నిద్రపోయినా వీడిలో ఊపిరి నడుపుతున్నాడు, ఏ ఇంద్రియం ఏ పని చేయాలో చూస్తున్నాడు. ఆ డ్రైవర్ ఒకడు ఉన్నాడు కదా, వాడు సూతుడు. చిట్ట చివరికి రథం పోవచ్చు కానీ వాడు మాత్రం ఉంటాడండి. అందుకే అహంత్యాయ తర్వాత నామం. అహంత్యాయ అంటే చంపుటకు నశింపజేయటకు అలవి కాని వాడు, ఆయన ఎవడు దెబ్బ తీయలేడు అని అహంత్యాయ. సూతాయ అహంత్యాయ వనానాం పతయే నమః. ఇందాక చెప్పినట్లే క్షేత్రములు, వనములు కూడా భూ విశేషములు, రకరకములైన అనుభవాదులు పండే చోట్లు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దివ్యమైన వనములు ఏవైతే ఉన్నాయో, అరణ్యములు, ఇవన్నీ కూడా ఈశ్వరమయములు. వీటన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు, వనములకు పతి అయిన వాడు. వృక్షాణాం పతయే నమః ముందే చెప్పుకున్నాం, చెట్లకు ఆయన పాలకుడు. ఒక్క చెట్లే కాదు, ఈ చెట్లతో పాటు అనేక గొప్ప వ్యవస్థ ఉంది అరణ్యంలో. ఆ అరణ్యంలో వనం, ఆ వన వ్యవస్థలో మనకు జంతువులతో పాటు ఇతర వృక్షాదులు ఉన్నాయి, లతలు ఉన్నాయి, రకరకాల కీటకాలు ఉన్నాయి. వీటన్నిటిని గమనించుకున్న వాడు అక్కడ ఉంటూ ఉంటాడు. మనం కొన్ని సామెతలు వాడుతూ ఉంటాం, అడవి కాచిన వెన్నెలండి అని. ఎందుకు, మనకు పనికిరాదు కనుక వెన్నెలే పనికిరాదు అనుకుంటాం. కానీ అడవి కాచిన వెన్నెల అడవికి అవసరం. ఏ అవసరమో చంద్రుడికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఇలాగా సర్వ వ్యవస్థని గమనించుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే వనముల యందు కూడా పతిగా ఉండి అక్కడ ఉన్న వాటిని కాపాడేటువంటి వాడు వనానాం పతయే నమః. ఇక్కడ సూతుడు అంటే సారథి అన్నాం, డ్రైవ్ చేసేవాడు, నిర్వహించేవాడు అని. ప్రతి వాడికి కూడా ఒక సారథి ఉంటాడు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పలానా వారి సారథ్యంలో అని అంటాం. అంటే ఆ కార్యాన్ని నిర్వహించి డ్రైవ్ చేస్తున్నవాడు, ముందుకు తీసుకెళ్తున్నవాడు అని. అలాంటి వాడు లోపలే ఉన్నాడు. శరీరాన్ని రథంతో పోల్చే, ఉపనిషత్తులు కూడా పోల్చే, ఇంద్రియాలనేటటువంటి గుర్రములతో, బుద్ధిశక్తులనే పగ్గములతో కూడినటువంటి దీనిలో ఒక ఆయన ఉన్నాడయ్యా లోపల నడిపేవాడు. వాడు ఎలాగంటే యంత్రాన్ని నడుపుతూ ఉన్నట్టుగా ఈ శరీర యంత్రాన్ని నడుపుతూ ఉన్నాడు అని గీత చెప్పింది కదా. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ యంత్రమునందు ఆరుఢుడై ఒకడు నడుపుతున్నట్లుగా ఈ శరీర యంత్రమునందు హృదయ కుహరంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే మాయయా. మాయా అంటే స్వాత్మశక్తి అని అర్థం. పరమేశ్వరుడు తన యొక్క శక్తితో ఈ మొత్తం శరీరములైన రథాన్ని నడుపుతున్నాడు గనక ఆయన సూతుడు. ఆయన ఎప్పుడు అహంత్యాయ, ఆయన ఎవరు ఏమీ చేయలేరు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చేయనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అని చెప్పారు కదే ఆయన అని చెప్పడం. అహంత్యాయ ఆయన వనానాం పతయే నమః. వీడు పెంచుకున్నటువంటి అహంకార మమకార రూపమైన ఏ సంపదలైతే ఉన్నాయో ఆ వన సంపదలన్నిటికీ కూడా ఈయనే రక్షకుడై ఉన్నటువంటి వాడు అని కూడా మనం ఈ వనానాంపతి అనే నామానికి అర్థం చెప్పుకుని నమో రోహితాయ స్థపతయే వృక్షాణాంపతయే నమః. ఇక్కడ పశూనాంపతయే నమః చెప్పి ఇప్పుడు వృక్షాణాంపతయే నమః చెప్పారు. అంతకు ముందు నామాల్లో నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని వచ్చింది. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం చేశారు. ఇక్కడ వృక్షములకు పతి అయిన రుద్రుడికి నమస్కారం చేస్తున్నారు. అంటే వృక్షాలలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆయనే, వృక్షములన్నిటికీ పతి కూడా ఆయనే. వాటి యందు ఉండి పాలించడమే కాకుండా మొత్తంగా వ్యవస్థనంతటినీ పాలించేవాడని చెప్పడానికి వృక్షాణాం పతయే నమః. ఇక్కడ వృక్ష శబ్దానికి అనేక అర్థాలు ముందే మనం చెప్పుకున్నాం. జగద్రూప వృక్షము, దేహరూప వృక్షము, సంసార రూప వృక్షము, మామూలుగా వృక్షములు. ఇందులో రకాల వివిధ స్థలములలో వృక్షములు అనే మాట వచ్చినప్పుడు ఏ అర్థాన్నైనా మీరు అక్కడ గ్రహించవచ్చు. అందుకు రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. జగద్రూపమనే వృక్షాన్ని మనం తీసుకున్నప్పటికీ దీనికి ఒక ప్రథమ స్థాయి ఏమిటి, రోహిత. వృక్షము యొక్క ప్రథమ స్థాయి రోహిత అని చెప్పబడేది. రోహితము అంటే అంకురముగా ఉన్నటువంటి స్థితిని రోహితము అన్నారు. రోహము అంటే అంకురము అని. అందుకే భూమి రుహము, ఆ రుహము అనే శబ్దం కూడా అందులోంచి వచ్చింది. అందుకు రోహితాయ అంటే అంకురముగా ఉన్నటువంటి వాడు. అంకురంగా ఉంటే అంకురంగానే ఉండిపోయేది, కానీ అంకుర వ్యవస్థలోనే మొత్తం వృక్ష వ్యవస్థ దాగి ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ వృక్షము తాలూకా వ్యవస్థనంతటినీ కూడా ఆ అంకురము నుండే స్థాపించి పాలిస్తున్నాడు. మరి అది ఒకటి విశేషం. స్థాపించి ఊరుకోవట్లేదు. స్థాపించి ఆయన ఊరుకుని ఉంటే అది అక్కడక్కడే డ్రై అయిపోయి డెడ్ అయ్యేది. దానిలో స్థాపించిన దాన్ని పాలించుతూ ఉన్నాడు. అందుకే స్థాత చాసౌ పాత చేతి స్థపతి అని పేరు. అక్కడ ఉండి దాన్ని కాపాడుతున్నాడు. ఆ రోహితాది వ్యవస్థల్లోనే ఆయన దాని యందు ఉండి కాపాడుతున్నాడు గనక స్వామిని స్థపతి అన్నారు. రోహితాయ స్థపతయే, అది విశేషం. అంకుర స్థాయిలోనే ఉన్నాడు అంటే జీవుడు తన కర్మానుభవంతో జన్మించేటప్పుడు ఆ స్థితి నుండి అతడి నందు అధిష్ఠించి అతన్ని కాపాడుతున్న చైతన్యం గనక రోహితాయ స్థపతయే. ఆ లోపల దాగిన దాన్ని బయటికి విస్తరింపజేసేవాడెవడు, ఆయనే మళ్ళీ. వృక్షాణాం పతయే నమః. ఆ లోపల దాగినటువంటి అంకుర స్థాయిలో, బీజ స్థాయిలో దాగి ఉన్నదాన్ని వెలికి తీసేవాడు. ఇది మనకు ఎలా చెప్తుందంటే సృష్టి అంతటి యొక్క లక్షణం యొక్క మంత్రంలో ఎలా నిక్షిప్తం చేశారు చూడండి. ఇక్కడ ప్రళయావస్థ అయిన తర్వాత తిరిగి బీజములన్నీ, అంటే అంతవరకు జరిగిన సృష్టి యొక్క బీజములు ఆ ప్రళయములందు నిక్షిప్తమై ఉంటాయి. వాటికి మళ్ళీ అంకుర స్థాయి వస్తుంది. ఈ అంకుర స్థాయే వ్యక్తావస్థ అని చెప్పబడుతున్నది. అంటే ప్రకృతిగా వ్యక్తమవుతున్న అవస్థ. ఆ అవస్థలోనే మొత్తం జగత్తు యొక్క లక్షణం ఉంది. ఆ బీజావస్థలోనే తర్వాత జగద్రూపు వృక్షంగా విస్తరింపజేసి దీనంతటి పాలకడై ఉన్నవాడు. అంటే రోహితాయ స్తపతయే వృక్షాణాం పతయే నమః అంటే అంకుర స్థాయి నుండి వృక్షస్థాయి వరకు మొత్తంగా ఉండి పాలించేవాడు అని అర్థం. అదేవిధంగా రోహిత అంటే ఎరుపు అని ఒక అర్థం ఉన్నది, ఎర్రనివాడు అని. సూర్యుడికి రోహితుడు అని పేరు. మనం మొదటి నుంచి కూడా సూర్యోపాసకులం మనం అనే విషయాన్ని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ సౌరాగ్నినే అగ్నిహోత్రంలో కూడా ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. సూర్యుని యొక్క ప్రథమ వర్ణం రోహితము, అది కూడా అంకుర స్థాయి, అది కూడా తొలివర్ణం. అందుకే అంకురము అనే దానికి తొలి దశకి సంకేతమే ఎరుపు అనేటువంటిది. సూర్యభగవానుడు కూడా ప్రారంభావస్థలో ఎర్రనివాడే కనుక ఆ ఆదివర్ణమైన రోహితం ఇక్కడ ఈ మంత్రంలో మొదటి శబ్దంగా చెప్పారు. అంటే ఆది అయిన వాడు అని ఇక్కడ కూడా అర్థాన్ని స్వీకరించాలి. అందుకే ఎర్రని రంగుకి రోహితము అని పేరు రావడానికి కారణం ఇది విశేషం అన్నమాట. దీన్నే రోహితాన్నే లోహిత అని కూడా మనం మార్చుకున్నాం. రలయో రభేదః అనే సూత్రం ప్రకారం రోహితమన్నా లోహితమన్నా ఒక్కటే. మన పూర్వ సంస్కృతిలో ప్రాచీనులు అగ్ని సూర్యుడు వీళ్ళకు సంబంధించిన పేర్లే ఎక్కువ పెట్టుకునేవారు, భరతుడు ఇవన్నీ కూడా. అలాగే లోహితాస్యుడు అనే పేరు వినుంటారు, హరిశ్చంద్రుని యొక్క పుత్రుడు, అది విశేషం. ఎర్రని ముఖం ఉన్నవాడు అని అర్థంలో పెట్టుకున్నారు. ఈ రోహితాయ అంటే ఎర్రని వాడు అని. అదేవిధంగా రో శబ్దానికి అక్షరము శబ్దము అని కూడా అర్థం ఉన్నది. ఋతం అనేది కూడా ఇక్కడ నుంచి వచ్చింది. ఈ రోకి హితమైన వాడెవడు రోహితుడు అన్నారు. అంటే వాక్కులు అన్నిటికీ కూడా హితమైన వాడు అని అర్థం. అంటే శివస్పర్శ చేతే వాక్కు పవిత్రమవుతున్నది. అసలు వాక్కులని హితంగా పలికించగలిగేవాడు ఆయనే, అందుకే రోహితుడు అని. అలాగే మన వాక్కులని అనుసరించి మనకి హితము కలిగించువాడు అని. మనం చేసే స్తోత్రములు మంత్రములు వీటన్నిటికీ అనుగుణంగా హితము కలిగించేవాడు గనక రోహితాయ అని చెప్పబడుతున్నాడు. వాక్కు కూడా ఆ విధంగానే వెలికొస్తుంది. ఒక విత్తనం నుంచి ఎలాగైతే నెమ్మదిగా అంకురము వృక్షం వస్తుందో అలాగే మనలో పరారూప చైతన్యం క్రమక్రమంగా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వ్యక్తమవుతుంది. కనుక ఇక్కడ ఈ వృక్షము శబ్దరూప వృక్షం కూడా. ఈ శబ్దరూప వృక్షానికి ఆది నుంచి ఆ వాక్కునందు ఉండి స్థపతిగా పాలన చేస్తూ వాక్కులుగా వ్యక్తం చేయువాడు అని. ఆ వ్యక్తమైన వాక్కులనే ఇక్కడ మనం వృక్షములు అని చెప్పారు. అందుకే వేదాలను వృక్షంతో పోల్చాం మనం. మీరు వేదాలను వృక్షంతో పోల్చినప్పుడు మిగిలిన దాని అంగములన్నీ దాని కొమ్మలుగా వర్ణించారు. భారతీయులకు వృక్షాలంటే చాలా ఇష్టం. అందుకే మహర్షులు కూడా వృక్షాల నీడల్లో తపస్సు చేసుకునేవారు. ఎన్ని కుటీరాలు కట్టుకున్నా చెట్ల నడుమే. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో భారతీయులు మనకి ఆచరించి చూపించారు. ప్రకృతి నుంచి ఎలా దూరంగా బ్రతకాలో మిగిలిన వాళ్ళు మనకు నేర్పారు. ఇది విశేషం. ప్రకృతితో కలిసి గడిపేటువంటి గొప్ప సంస్కృతి. ప్రకృతిని నాశనం చేయకుండానే ప్రకృతితో ఎలా కలిసి బ్రతికి ప్రకృతిలో దాగిన పరమేశ్వరుని ఎలా దర్శించాలో చెప్పారు. అందుకే దేన్ని వర్ణించినా ప్రకృతిగతమైన వృక్షంతోనే వర్ణించాం మనం. రామాయణాన్ని చూడండి, ఏమన్నాం? రామాయణాన్ని కల్పవృక్షంతో వర్ణించారు. రామాయణం అనేది ఒక వృక్షము, దానికి ఆలవాలం ఋషులు, దానికి కాండము రామచంద్రమూర్తి, నారాయణుడు అనే పరబ్రహ్మం దానికి మూలం, దాని నుంచి వచ్చిన శాఖలే లక్ష్మణుడు మొదలైన వారు అని రామమూర్తిని వర్ణించారు. రాముడే చెట్టులా కనబడ్డాడు రావణాసుడికి. ఈ రాముడనే చెట్టును నరికేస్తానన్నాడు ఆయన. ఇది విస్తరించుకుపోతుంది రాను రాను ఈ చెట్టు. ఈ చెట్టు పెరిగిపోతే మాలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రయం ఉండదు. ఈ రామ వృక్షాన్ని నరుకుతానంటాడు ఆయన యుద్ధకాండలో. అంటే రాముడిని వృక్షంతో పోల్చాం. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని పరమేశ్వరుణ్ణి వృక్షంతో పోల్చడం వేద సంప్రదాయం. ఆ సంప్రదాయమే రామాయణంలో వాల్మీకి చూపించాడు. ఆ సంప్రదాయాన్నే భారతంలో వ్యాసదేవుడు చూపించాడు. రెండు చెట్లు చెప్తాడు అందులో. అదేమిటంటే ధర్మరాజు అనే చెట్టుట. ఈ ధర్మరాజు అనే చెట్టుకి ధర్మరూపుడైనటువంటి కృష్ణుడు మూలమై ఉన్నట్ట. దాని నుంచి కాండమై వచ్చేట ఎవడు ధర్మరాజు. ఆయన నుంచి శాఖలు విన్నారు నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు మొదలు, ద్రౌపది మొదలైన వాళ్ళందరూ అలా విస్తరిస్తున్న వారు. వారిని ఆశ్రయించుకుని అనేక మంది మునులు ఉన్నారు. ఒక్క వృక్షం అంటే దాన్ని ఆశ్రయించుకుని ఎన్నుంటాయో దానివల్ల బ్రతికే వాళ్ళు ఎన్నో. గొప్ప వ్యవస్థ అది. అందుకే ఆయన్ని ధర్మరాజుని అలా వర్ణించారు. వీణ్ణి కూడా చెట్టుతో వర్ణించారు. రోషమయ మహాతరువు సుయోధనుండు అన్నారు. వాడెవడయ్యా అంటే ద్వేషం ఒక చెట్టు అయితే వాడన్నారు. ద్వేషానికి శాఖలున్నాయి. ద్వేషానికి అసూయలు, ఈర్ష్యలు, ఇవన్నీ దాని తాలూకు మూలాలు. దానికి మూలం అధర్మం. అంత చక్కగా వాణ్ణి వర్ణించారు. అంటే వాడి విషవృక్షం, వీడి సువృక్షం, కల్పవృక్షం. మనకి దౌర్భాగ్యాలు వచ్చి కల్పవృక్షాలు కూడా విషవృక్షాలుగా కనబడేటువంటి శూర్పణఖ వారసులు వస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నాం. మొత్తానికి వృక్ష వ్యవస్థ ఒకటి ఉన్నదే. ఆ వృక్షాన్ని ప్రతిదాన్ని విస్తారమైన లక్షణం, మూల వ్యవస్థ, ఇదంతా చూస్తే ప్రపంచం యొక్క మొత్తం లక్షణం ఒక్క వృక్షంలో కనిపిస్తుంది మనకి. మనకు చూడడం చేతనవాలే కానీ విశ్వం మొత్తం నిర్మాణం ప్రతి వస్తు నిర్మాణంలో కనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి. అంటే మ్యాక్రో మైక్రో అని అన్నారు. బ్రహ్మాండం అంతా ఎలా నిర్మాణం నడుస్తుందో అణువు కూడా అలాగే నిర్మాణమే నడుస్తున్నది. అందుకే అణువులో ఏది ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది అన్నారు. ఎవరు? శంకరాచార్యులు వారు. సరిగ్గా అర్థం చేసుకోలేక ఏమండి బ్రహ్మాండంలో అణువులు ఉన్నప్పుడు అణువులు బ్రహ్మాండాలు ఎక్కడుంటాయని నానా గొడవలు పడ్డాం. వ్యవహారంలో భేదం కనిపించినా పరమార్థంలో అంతా ఒక్కటే అన్నాడు. ఇది శంకరుల యొక్క హృదయం. ఎలా ఒకటో మీరు చూడండి. ఒక్క వృక్షాన్ని మీరు పరిశీలించినా సృష్టి వ్యవస్థ అంతా కనిపిస్తుంది. ఒక విత్తనాన్ని గమనించితే సృష్టి కనిపిస్తున్నది. అణువును పరిశీలించినా బ్రహ్మాండ రచన శిల్పం తెలుస్తుంది. ఇంత చక్కగా ఎవరండి నిర్మాణం చేయగలరు? ఇంత జగత్తు చూసి ఇంత విశ్వం ఎలా నిర్మాణమైందో అని ఆశ్చర్యపోనక్కర్లే. అంత విశ్వం నువ్వు స్టడీ చేయదలుచుకుంటే ఒక అణువును స్టడీ చేయన్నాడు పరమేశ్వరుడు. అంత అంతుపట్టని దాన్ని చేసి అందులో కూడా అంతు పట్టేటట్లుగా చేయగలిగేటటువంటి అంతు పట్టని వాడు ఆయన. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి వృక్షాణాం పతయే నమః అన్నప్పుడు ఇన్ని అర్థాలతో రోహిత అనే దాని నుంచి వెళతాం. ఇటువంటి స్వామి నమో మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః. ఇక్కడ మన వర్ణ వ్యవస్థకు మూలాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. అది ఏ సమాజం అనేయండి, వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. కొందరు అంటూ ఉంటారు భారతీయత అంటే భారతీయులందరూ ఈ జాతి వర్ణ వ్యవస్థతో విడిపోయారండి అని అంటారు. ఏమంటే డాక్టర్లలోనే బోర్డు వ్యవస్థలు ఉన్నాయి. గుండె చూసేవాడు ఒకడు, ఊపిరితిత్తులు చూసేవాడు ఒకడు. ఇదంతా చూసి ఈ వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైపోయింది అంటామో మనం? ముక్కలు చెక్కలు కాదు, వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైనా శరీరం ముక్కలు చెక్కలవదు కదా, దాని గుండె అన్ని ఇలాగే ఉంటాయి. అందుకే ఈ వ్యవస్థ ఏ సమాజంలోనైనా ఉంటుందండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వ్యవస్థ. బ్రాహ్మణులు అంటే బుద్ధితో సమాజాన్ని పాలించేటటువంటి వాళ్ళు. క్షత్రియులు అంటే బాహువుల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే అర్థం ప్రొటెక్షన్ డిఫెన్స్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ వైశ్యులు, ప్రొడక్షన్ సైడ్ వీళ్ళు. ఈ నలుగురు లేని సమాజం చూపించండి. మరి భారతదేశంలో పుట్టుకతో ఉన్నది, అది వాళ్ళందరికీ తట్టుకోలేని బాధ. ఎందుకంటే ఇలా వచ్చింది అంటే ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి కనుక. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కనుక. నా తండ్రి చేశాడు, నా తాతలు చేశారు, నా ముత్తాతలు చేశారు, నా అబ్జర్వేషన్తో చాలా వస్తున్నాయి. జెనెటికల్గా చాలా వస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలోనే డౌట్లు పడే సమాజాల్లో ఇవి వ్యవస్థగా బలపడడం కష్టం. భారతదేశంలో ఆ బాధ లేదు. అందుకే ఇక్కడ వ్యవస్థగా బలపడ్డాయి. ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకుని ఆ రెండు ఆ నాలుగింటికి కోఆర్డినేషన్ ఎలాగో పురుష సూక్తం చూపించింది మనకి. పురుష సూక్తంలో బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత అంటే సమస్తము ఒకే పురుషుని దేహంలో ఉన్నాయి అన్నప్పుడు దేహంలో మనం తలకి పాదాలకి కూడా రక్షణ ఎలా కల్పించుకుంటామో అదేవిధంగా సమాజంలో నలుగురు కూడా ఈశ్వర స్వరూపులు అనే భావన పురుష సూక్తంలో ఉంది. రుద్రంలో కూడా అదే చెప్తున్నారు. అందుకే రుద్రము పురుష సూక్తము స్త్రీ సూక్తము కలిసి అభిషేకం చేస్తూ ఉంటారు. మనకి రాను రాను ఆగమాలు అవి అభివృద్ధి చెందినప్పుడు అనుష్ఠానాల్లోకి వచ్చినప్పుడు కొన్ని భ్రమలు కూడా వ్యాపించకపోయే మనకి. అందులో ఒకటి రుద్రమేమో శివుడిదని, పురుష సూక్తం అంటే విష్ణువుదని, స్త్రీ సూక్తం అంటే లక్ష్మీదేవిదని అనుకుంటూ ఉంటాం. కానీ మూడు ఒక్కరివే. అందుకే మనకి రుద్రాభిషేకంలో మూడు చెప్తాం. ఎందుకు చెప్తున్నాం? ఇంత చూసిన తర్వాత రుద్రం బాగా అర్థమైతే విశ్వరూపుడు ఈయన అని తెలిసినప్పుడు అదే విరాట్ పురుషుడిగా అక్కడ దర్శనమిస్తుంది. ఆయన తన చైతన్యంతో సిరితో నింపేశాడు కనుక శ్రీ సూక్తం అన్నాం. అంతే, మూడు కలిపి ఒకటే చెప్తున్నాయి. ఇది తెలియక అజ్ఞానంతో రుద్రం అంటే శివుడిదని, విష్ణువుది, విరాట్ పురుష సూక్తం అనే భ్రమలు మనం కల్పించుకున్నాం. కానీ వేదం మాత్రం ఒక్క పరమేశ్వరుడే వర్ణిస్తున్నది. ఇది బాగా బాగా మాటి మాటికి గుర్తుపెట్టుకోండి. ఇదేదో నేను శివకేశం అభేదం ప్రతిపాదించడానికి తాపత్రయపడుతున్నాను కాదు, సహజంగా ఉన్నటువంటిది. వేదం చెప్పిన ఒక సహజమైన ప్రక్రియ ఈ పరమేశ్వర స్వరూప ఆవిష్కరణ. దీన్ని మనం గ్రహించడానికని వివరణ అంతా ఇస్తూ ఉన్నాం. కొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని విష్ణువాలయాల్లో కూడాను పురుష మన రుద్రంతో అభిషేకం చేసే విధానం ఉంది. ఒకరోజు చేస్తారు తదేదో. అది చేసినటువంటి వారు అయ్యో శివుడు చదివేసేమని ఇంటికి స్నానం చేస్తారట. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. ఏమంటే మా గురువులు చెప్పారు అంటే అజ్ఞానం అక్కడి నుంచి వచ్చిందనమాట అనుకోవడమే తప్ప గురువులు చెప్పారు కనుక మీరు జ్ఞానులు అనుకోవద్దు. వాడు అజ్ఞానానికి గురువా జ్ఞానానికి గురువా తెలుసుకోండి. దేనికో అందుకోసం భేద దృష్టి అనేటటువంటిది వైదికంలో ఎప్పుడు ఉండకూడదు. మనం అందరం ఒకే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం. ఆయన శివుడన్నా విష్ణువన్నా ఒక్కటే, అది తెలుసుకోండి. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే విరాట్ పురుష వర్ణంలో ఏ వర్ణ వ్యవస్థ చెప్పబడుతుందో దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నిన్ననే మనం ఈ విషయాన్ని కొంతమేరకు చెప్పుకోవడం జరిగింది. దాని కొనసాగింపు మంత్రినే వాణిజాయ, మంత్రినే అంటే మంత్రుల వ్యవస్థ ఒకటి ఉంది మనకి. మంత్రులు అంటే అర్థం ఏమిటంటే మంత్రము అనగా ఆలోచన అని అర్థం. మంత్రినే అంటే ఆలోచనాపరులైన వారు అని. ఈ మంత్రినే అనే రూపంతో భగవంతుడు కానీ మన బుద్ధిలో లేకపోతే సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఒక వస్తువు నిర్మాణం చేయాలి, ఏ విధంగా నడపాలి అనే బుద్ధిశక్తి పనిచేయదు. అందుకే మన లోపల ఇవన్నీ బయట ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంది. మనం ఆలోచించి ఒక అనుష్ఠానం చేసేటప్పుడు ప్రతివాడు బ్రాహ్మడే, తనని తాను కాపాడుకునేటప్పుడు ప్రతివాడు క్షత్రియుడే, తను సంపాదించుకున్న దాన్ని వినియోగించుకుని కుటుంబంలో పంచేటప్పుడు ప్రతివాడు వైశ్యుడే, తనకో తన ఇంటికో సేవ చేసుకుంటూ ఉత్పత్తి చేసినప్పుడు ప్రతివాడు శుద్ధుడే. ప్రతివాడులోని నాలుగు వ్యవస్థలు ఉంటాయి. ఇన్న అందుకే చెప్పాను సృష్టి ఎంత చక్కగా పరమేశ్వరుడు అమర్చాడంటే విశ్వంలో ఎంత ఉందో ప్రతి అణువులోనే అంతే పెట్టాడు. అది విశేషం. దీనిలో మళ్ళీ ప్రపోర్షన్లో ఒకళ్ళో ఈ ఆలోచనాశక్తి బాగా విజృంభించి వస్తే వాడికి ప్రత్యేకంగా గౌరవం, ఈ అనుష్ఠాన శక్తి ఇంకోడు బాగా వినియోగిస్తే వాడిని ఆ వర్ణం వాడిగా చెప్తున్నాం. కానీ ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. గానం చేసే లక్షణం అందరిలోనూ ఉందా లేదా చెప్పండి. ఎవడో ఒక్కడు స్టేజ్ మీద ఎక్కి పాడగలడు, అందరూ అసాహసం చేయలేరు కదా. అలాగని పాడే గొంతు ఎవరికీ లేదా చెప్పండి, అందరికీ గొంతుంది. ఎవడో వాడి పాట వాడు పాడుకుంటున్నాడు. అందుకోసం అందరిలోనే అన్నీ ఉంచుతాడు పరమేశ్వరుడు. అవసరమైనవి ఏవో కొందరులోంచి ఎక్కువ వెలికి తీస్తాడు. అందులోంచి వచ్చిన దానికి ఈశ్వర విభూతిగా నమస్కరించాలి. అది భారతీయ వైదిక మతంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ సమన్వయాన్ని దర్శించలేక మనకి చిన్నప్పుడు కథ 2వ క్లాస్ 3వ క్లాసులో ఉండేది. వాడికి ఒక కళ వస్తుందని చెవి కాళ్ళు అన్నీ కలిసి కొట్లాడుకుంటాయని, నువ్వెక్కువ నేను ఎక్కువ అని చిన్నప్పుడు కదా. ఇప్పుడు ఆ వ్యవస్థ వచ్చేసింది మనకి, ఆ అజ్ఞానపు వ్యవస్థ. దాన్ని మనం వైదికమైన ఈ మంత్రములతో అర్థం చేసుకోగలం. నమో మంత్రినే వాణిజాయ కక్షాణాంపతే నమః. మంత్రుల రూపంలో ఉన్నవాడు దేశ వ్యవస్థకి మంత్రి ఉంటాడు. ఎలాగూ మంత్రి అంటే ఆలోచనాపరుడు. రాజ్యాన్ని నిర్వహించాలంటే ఎంత గొప్ప ఆలోచనలు ఉండాలండి. మంత్రులకు ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే అప్పుడు మంత్రులకు దేశాన్ని ఎలా కాపాడాలి అనే ఆలోచన, ఇప్పుడు మంత్రులకి ఆ ఉన్న కొద్ది కాలంలో తాము ఎలా పెరిగిపోవాలన్న ఆలోచన. ఎప్పుడు వాళ్ళు మంత్రులే. సరే అవలా ఉంచుదాం. రహస్యం అనేది దేశానికి అవసరం. అంతేగాని నాకు ఏ కల్లా కపటం లేదండి అని చెప్పి దేశంలో ఉన్న వ్యూహాలన్నీ బయటకు పెట్టేస్తే వాడు ఏమవుతాడండి. అందుకే కల్లా కపటం ఉండాలి, ఉండవలసిన చోట. అందుకే మంత్రినే ఒక రహస్య వ్యవస్థని కాపాడువాడు. ఎక్కడున్నాడండి? ఓహో మంత్రుల రూపంలో ఉన్నాడా? కాదు, ఇక్కడున్నాడు. ఎంత యంత్రాంగం నడుపుతున్నాడో, మనం ఏ కర్మకి ఏ ఫలితం చేస్తున్నామో మనకే తెలియని వాడు లోపల ఏం అనుభవిస్తున్నామో తెలియదు. అసలు శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఊపిరి జరిగిపోతుంది కానీ మనం తీయడం లేదు, అవునా లేదా? ఊపిరి తీస్తున్నానండి అంటే అజ్ఞానం. మనం తీస్తున్నామా? ఊపిరి తీస్తున్నాం అనుకుని ఎవడైనా ఇక్కడ అనుకుంటున్నాడే చెప్పండి. ఊపిరి తీస్తున్నాం, ఊపిరి ఆపేస్తాం అని అనుకునేటట్టయితే మన ఇష్టం ఉంచినంతసేపు ఊపిరి తీయచ్చు. కానీ జరుగుతుందా? లేదే. కనుక మన లోపల ఈ మంత్రాంగం అంతా నడుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మంత్రిని అని చెప్పబడుతున్నాడు. ఆయన్నే వాణిజాయ అంటే మంచి వ్యాపారస్తుడైన శివుడికి నమస్కారం. అంటే శివుడు వ్యాపారం అన్నమాట, గొప్ప వ్యాపారి. అందుకే హీనంగా చూడకు దేన్ని అని మనకు ఎవడో వచ్చి చెప్పక్కర్లే. మన వేదమే చెప్తుంది ఎవరిని హీనంగా చూడకు. వాణిజాయ వాణిజ్య రూపంలో ఉన్న రుద్రుడు అని చెప్పారు. వాణిజ్యం అనేది ఏం తక్కువండి? ఒక వస్తువు తీసుకోవడం, దానికి సరియైన విలువని కేటాయించడం, దానికి ఆ విలువకు తగ్గ వస్తువుని తిరిగి తీసుకుని దాన్ని అందించడం. ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వంలో ప్రతిదానిలో ఉంది. మనం అనుకునే వ్యాపారం ఒక్కటే కాదు, ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వమంతా ఎలా పరమేశ్వరుడు వ్యాపింపజేశాడో చూడండి.
1: ఓం నమశివాయ. డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: ఈ దివ్యమైనటువంటి చిదంబర క్షేత్రము బాహ్యము భావము అని రెండు విధములుగా ఉంటుందని, బాహ్య యాత్ర క్రమంగా మన భావయాత్రకి దోహదపడాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడిని తప్ప బయటవన్నీ చూడడం మనకు అలవాటు. ఉపనిషత్తు అందుకే చెప్పింది, పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షిత్ అనే మాట అన్నది. సృష్టిలో 99.9% మంది బహిర్ముఖులై ఉంటారు, బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఏ విషయం చెప్పినా బాహ్యంగా చూడాలి. అది లోపలున్నదయ్యా అని చెప్తే మెదడు పనిచేయదు. కానీ అది ముఖ్యమైనది, లోపలున్న వాడిని తెలుసుకోవడం ముఖ్యం. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒకే ఒక్క వాక్యంతో లలితా సహస్రనామం మనకు చెప్పినది. అంతర్ముఖులైన వారు మాత్రమే ఆ లోపల వారిని దర్శించగలరు. కనుక లోపల ఉన్నటువంటి చిదంబర నటరాజుని దర్శించడం కోసం బహిర్ముఖులమైన మనకి బాహ్యమైన క్షేత్రం ఉన్నది, అది చిదంబర క్షేత్రం. అది ఈ చిదంబర క్షేత్రములో ఉపాసన చేసి అంతర్ముఖులమై లోపల చిదంబరాన్ని దర్శించాలి. ఇలాగ భావ బాహ్య సమన్వయం అనేటువంటిది చిదంబర రహస్యంలో పరమార్థం. ఈ చిదంబర క్షేత్రం అనాది అయిన క్షేత్రమని, ఇది సాక్షాత్ పరమేశ్వరుడే నిర్మాణం చేశాడని, దీనికి పుండరీకపురమని వ్యాఘ్రపురమని పేర్లు కూడా ఉన్నాయని, ఇది ఆకాశలింగము నటరాజ క్షేత్రము, రెండు విశేషణాలు దీనికి చెప్పబడుతున్నాయి. ఇటువంటి ఈ దివ్య క్షేత్రంలో ఇతరత్రా ముఖ్యమైన తీర్థములు కొన్ని ఉన్నాయి. ఇందులోను మూర్తుల్ని చెప్పుకున్నాం. ఒకటి క్షేత్రమాహాత్యంతో పాటు మూర్తులు, మూర్తులు నటరాజమూర్తి, సాక్షిణిగా ఉన్నటువంటి శివకామసుందరి, వారు ఉభయుల యొక్క దివ్య వైభవాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి గణపతి మొదలైనటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు, దేవగణములు ఋషిగణములు. ఇది మూర్తి వైభవం చెప్పుకున్నాం. ఇంకా ఆ తీర్థముల్లో కొన్ని విశేషాలు చెప్తున్నాడు ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు నందీశ్వరునికి. అయితే ఈ తీర్థం గురించి విన్నా కూడాను పాప సంహారం జరుగుతున్నది. భావనాత్మకంగా మనం చిదంబర యాత్ర చేయవచ్చు. చిదంబరంలోను ముఖ్య తీర్థములు ప్రస్తావిస్తూ దాని మహిమని చెప్తున్నాడు ఈశ్వరుడు. యోత్ర నృత్యతి దేవే సహ స్వాత్మానంద ప్రకాశక సోహమేవ సదా గౌరీ తత్ర మాం పరిపశ్యతి. నిన్న చెప్పుకున్న దాని నుంచి కొత్త అంశంలోకి వెళ్లేటప్పుడు నిన్నటి విషయాన్ని మళ్ళీ శివుడే చెప్తున్నాడు ఇక్కడ మరొక ప్రత్యేకమైన శ్లోకంలో. అత్ర నృత్యతి దేవేశ, చిదంబరంలో దేవదేవుడైన మహాదేవుడు సదాశివుడి నాట్యం చేస్తాడు. ఆ నాట్యము స్వాత్మానంద ప్రకాశకము, స్వాత్మ ఆనంద ప్రకాశకమది. తత్ర భక్తిమతానృణాం ప్రసన్నోహమనుక్షణం జగన్మాం తత్ర నృత్యంతం దృష్ట్వా పాపై ప్రముచ్యతి. భక్తిమతులు మాత్రమే నన్ను అక్కడ చూడగలరు, పైగా నాకత్యంత ప్రియమైనటువంటి ఆ క్షేత్రంలో ఏ కొద్దిపాటి సాధన చేసినా అది లెక్క కందనంత అనంత ఫలాన్ని ఇస్తున్నది. ఇక్కడ ప్రత్యేకమైన మాట చెప్పారు క్షేత్రాదులు. ఎందుకు అంటే మనం చేసే సాధనలు విశేష ఫలం కావాలంటే క్షేత్రం కావాలి. జీవితం అంతా కూడా సాధనామయంగా ఉండాలి. మానవ జన్మ దొరికిన దగ్గర నుంచి, మన బుద్ధికి తెలిసిన దగ్గర నుంచి కనీసం జీవితం సాధనామయం చేసుకోవాలి. ఈ జన్మ దొరికే కూడా ఎవడి సాధనకు వినియోగించడో వాడు భగవంతుడిచ్చిన అపూర్వమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడే. ఈ శరీరాన్ని యోగం కోసం ఇచ్చాడు పరమాత్మ. ఆ యోగము ద్వారా మనం ఆయన సాధించాలి. అందుకే రామకృష్ణ పరమహంస చెప్పారు, పరమాత్మ ప్రాప్తికే ఈ జీవితం. జీవితానికి లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యం? పరమాత్మ ప్రాప్తి. ఆ లక్ష్యం వైపు మనం ఎంతవరకు ప్రయాణిస్తున్నాం? ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవలసినది. ఈ సాధనా క్రమంలో రకరకాల ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులు, నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు యతీశ్వరులు. వారు నిరంతరం ఆత్మజ్ఞానానికే సాధన చేస్తూ ఉంటారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు నిరంతరం చేద్దామంటే కుదరదు. వాళ్ళకి అనేక రకమైన బాధ్యతలు, గృహస్థులు కనుక ఉండవలసినటువంటి తతంగాలు, తంటాలు ఉంటాయి. అటువంటి వారికి

కానీ మంత్రసిద్ధికి కొన్ని క్షేత్రాలు ఉంటాయి, తత్వసిద్ధికి కొన్ని ఉంటాయి. అలాంటి తత్వసిద్ధి మంత్రసిద్ధి ఇవ్వగలిగిన క్షేత్రాల్లో పుండరీకపురం ఒకటి. అది దీని యొక్క ప్రత్యేకత. అందుకే స్వామి చెప్తున్నాడు, స్థానానామపి సర్వేషాం తన్మే స్థానం ప్రియం సదా. నా స్థానములన్నిట్లోకి ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రం గనక తత్ర జప్తం హుతం దత్తం అసంఖ్యేయ గుణం భవేత్. అక్కడ చేసిన జపము గాని హుతం అంటే హోమము గాని దత్తం అంటే దానము, జపము హోమము దానము ఇవి అసంఖ్యేయ గుణం భవేత్. ఎన్ని రెట్లు అంటే చెప్పలేమన్నాడు. అసంఖ్యేయ లెక్క కందని గుణితముగా అది ఫలిస్తున్నది. అయితే ఆ దివ్యమైన క్షేత్రంలో ఉన్న ప్రత్యేకతలు కొన్ని కొన్ని ఉన్నాయి. ఒకటి మూర్తి ప్రత్యేకత చెప్పుకున్నాం, ఇంకోటి తీర్థ ప్రత్యేకత. ఎంత క్షేత్రమో అంత తీర్థం చిదంబరం. క్షేత్రము అంటే భూమికి ప్రాధాన్యం ఉంటే క్షేత్రం అంటారు, నీటికి ప్రాధాన్యం ఉంటే తీర్థం అంటారు. అక్కడ క్షేత్రం ప్రసిద్ధి, ఇక తీర్థం కూడా, చిదంబరం తీర్థం కూడా. ఎలాగో అంటే పుణ్యమైనటువంటి తటాకాలు అక్కడ ఉన్నాయి. మహానదులు ప్రవహించకపోయినా పరమ పుణ్యమైన తటాకములు ఉన్నాయి. అందులో తటాకమస్తి తత్రాగ్రయం శివగంగాభిధానకం, శివగంగా అనబడేటువంటి ఒక అద్భుతమైన తటాకం అక్కడ ఉంది సుమా అని చెప్తున్నాడు. ఈ శివగంగ గురించి ప్రత్యేకించి కొంత అధ్యాయం ఉన్నది. ఈ శివగంగ శివకామ సుందరికి ఒక ప్రత్యేకమైన మందిరం ఉంది. ఆ మందిర సమీపంలో ఉన్నది చిదంబరంలో. ఆ ఆలయ ప్రాకారం లోపల తిరగితేనే మన కాళ్ళు నొప్పిడితే అంత ఉందండి. అత్యంత విశాలమైన ఆలయం. ఆ ఆలయం లోపల శివకామ సుందరి ఆలయం ఉంది, దాని ఎదురుగా తటాకం ఉన్నది. ఇప్పటికీ ఆ తటాకం ఉన్నది శివగంగ. ఇది కాకుండా స్వామి ఆలయం ఏదైతే ప్రధానంగా ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నదో దానికి ప్రక్కన పరమానంద కూపమోనకు నుంచి కూడా ఉన్నది. దానికి కూడా వారు శివగంగను వ్యవహరిస్తారు. అసలు శివక్షేత్రాల్లో నుయ్యున్నా శివగంగని పేరు దానికి. ఇది గంగతో సమానం. ఏంట అక్కడ చిత్రం ఏంటంటే, ఇప్పటికీ అక్కడ ఉన్న అర్చక స్వాములు చెప్తారేంటంటే, ఈ తటాకంలో ఆ కూపంలో గంగాదేవి తన సంపూర్ణ కళలతో అక్కడ ఉంటుంది అని చెప్పబడుతుంది. మరి గంగాధరుడే ఉన్నప్పుడు గంగ ఉండడానికి ఆశ్చర్యం ఉన్నదండి. పైగా అమృతప్రాయమైనటువంటి జలమది ఈ పరమానంద కూప జలము. అలాంటిది ఈ శివగంగ అలాంటిది. తటాకం ఒక పెద్ద చెరువు, దీని వల్ల కోనేరు అని మనం అంటూ ఉంటాం ఆలయాల్లో, అలాంటి కోనేరు. కానీ ఇది అత్యంత ప్రాచీనమైనది. ఆ క్షేత్రం ఎంత ప్రాచీనమో ఆ తటాకం కూడా అంత ప్రాచీనమే. దాని దక్షిణ తీరంలో నేను ఆనంద తాండవం చేస్తుంటాను అన్నాడు. తస్య దక్షిణ తీరేహం కరోమి ఆనంద తాండవం. అయితే ఇంత శివగంగ చెప్తున్నారండి, వెళ్లాలని కోరుకుంది అంటే మంచిదే, ఆ కోరిక జనించడం మంచిదే. కానీ శ్రవణాదేవ యస్యాసు పాపరాశి ప్రణశ్యతి, శివగంగ అనే నామం అన్నా చాలుట పాపరాశి దగ్ధమవుతుందట. అందుకే మహానుభావుడు అప్పయ్య దీక్షితులు వారు, అప్పయ్య దీక్షితుల గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. గతంలో శివకర్ణామృత ప్రసక్తి మనం చేసుకున్నప్పుడు అప్పయ్య దీక్షితులు వారు ఆదిశంకర భగవత్పాదుల వారి తర్వాత మళ్లీ అంతటి వారు. మళ్లీ వేదమతంలో వచ్చిన అనేక రకాల చీలికలన్నింటినీ తిరిగి ఖండించి సమన్వయపరిచినటువంటి మహాత్ముడు. మనకు మన చరిత్రలో గొప్ప వాళ్ళ గురించి తెలియడం తక్కువ. అప్పయ్య దీక్షితులు కూడా ప్రాతస్మరణీయులైనటువంటి మహాత్ములు. ఈయన ద్రవిడ దేశానికి చెందినవారు. ముఖ్యంగా మనకు చిత్తూరు ప్రాంతానికి దగ్గరలో అప్పటికి తమిళనాడు వస్తుంది, చిత్తూరు దాటి వెళ్ళాక మనకి అడయప్పాలెమును గురున్నది. అది అప్పయ్య దీక్షితుల వారి యొక్క జన్మభూమి. ఆయన ప్రతిష్ఠించిన కాలకంఠేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు కూడా ఉన్నారు. దాన్ని పునరుద్ధరణ చేసి బాగా వ్యాప్తి చేసినటువంటి మహాత్ములు కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఈ కాలకంఠేశ్వర క్షేత్రాన్ని దర్శించే భాగ్యం ప్రత్యక్షంగా కలిగింది. ఆ అనుభూతిని కూడా మీకు చెప్పుకుంటూ అనుభూతిలోంచి వచ్చిన మాట చెప్తున్నా. ఈయన మహాసిద్ధ పురుషుడు. మొత్తం 104 యజ్ఞాలు చేశాడు, 104 గ్రంథాలు రచించారు ఆయన. ఆ రోజుల్లో సంస్కృత పండితులందరూ కూడాను ఆయనకు పాదాక్రంతలు. ఇప్పటికీ కూడా సంస్కృత సాహిత్యంలో ఆయనకు ఉదాత్తమైన స్థానం ఉంది. కువలయానందం అనే అలంకార శాస్త్రాన్ని కూడా రచించినటువంటి మహానుభావుడు ఆయన. జగన్నాథ పండితురాయలకి సమకాలికులను కూడా కొందరు చెప్తారు. మొత్తానికి ఆయన సిద్ధ పురుషుడు. ఆయన ప్రస్తావన వచ్చింది కనుక ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ వేలూరు రాజైనటువంటి చినబొమ్మ నాయకుడు, ఎందుకంటే ఈయన జన్మత స్మార్తుడైనప్పటికీ వీళ్ళ నాన్నమ్మ వైష్ణవానికి చెందినటువంటి వ్యక్తి కనుక వైష్ణవ ధర్మముడు బాగా తెలుసు. మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తి అంటే విష్ణు ద్వేషము లేని హరిహర అభేదాత్మకమైన శివభక్తి. అలాంటి భక్తుడు ఆయన. పైగా వైష్ణవుల గురించి వైష్ణవులకు కూడా తెలియని గ్రంథములు రచించాడు ఆయన. వేదాంత దేశకులు రచించిన

0: యాదవాభ్యుదయ అనేది అద్భుతమైన వ్యాఖ్యానం రచించాడు. తాను ప్రత్యేకించి వరదరాజస్తవము అని కంచి వరదరాజస్వామి మీద చాలా అత్యద్భుతమైన స్తోత్రం రచించాడు. అది విని వరదరాజస్వామి తలుపు పెట్ట, అంత గొప్ప స్తోత్రం అది. ఆ మహానుభావుడు తాను ఒకప్పుడు యజ్ఞం చేశాడు. ఈ చినబొమ్మ నాయకుడికి కిట్టనటువంటి కొందరు వైష్ణవాచార్యులు ఈయన మీద చెడుగా చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాజుగారికి కూడా ఈయనంటే ఉన్న గౌరవం చేత. అయితే కాంచీక్షేత్రంలో ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే చినబొమ్మ నాయకుడు అక్కడికి వచ్చారు. వచ్చి తన చేతిలో ఉన్నటువంటి వస్త్రములు అవి సమర్పణ చేశారు ఈయనకి భక్తిగా. యజ్ఞం జరుగుతోంది కనుక వస్త్రాలు అందుకుని ఆ అగ్నిహోత్రాలను వేశాడు ఆయన. వెంటనే శత్రువులు ఎప్పుడు కాచుకూర్చుంటూ ఉంటారు, చూసారా ఎంత నిర్లక్ష్యం, మీరిచ్చిన వస్త్రాలు అగ్నిలో వేశాడు అని మాట చెప్పారు. కానీ అతను ఏమి అనలేక మరుసటి రోజు మళ్లీ వచ్చినప్పుడు ఈయనే అన్నారు, నిన్న నేను అగ్నిహోత్రంలో వస్త్రాలు వేశాను, ఎందుకు వేశాను నీ సందేహం రావచ్చు, నేను అప్పుడు దీక్షలో ఉన్నాను కనుక నీతో మాట్లాడలేదు, నువ్వు వేసిన వస్త్రాలు ఏవయ్యాయో నేను చూపిస్తాను ఇటు చూడన్నాడు అగ్నిహోత్రం వైపు. వెంటనే అగ్నిహోత్రం నుంచి అగ్నిభట్టారకుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాజు వేసిన వస్త్రాలు కట్టుకుని కనబడ్డాడండి అగ్నిభట్టారకుడు. ఇలాంటివి ఆయన చరిత్రలో ఇటీవల కాలమే, కొద్ది కాలం క్రితమే మనకి ఇది జరిగినటువంటి, సుమారు 15వ శతాబ్దంలో జరిగినటువంటి ఘట్టం ఇది. అంటే మహాత్ములు తపస్సులు ప్రతి కాలంలో వస్తూ ఉంటారు, అది చెప్పుకోవడం కోసం. ఈ మహాత్ముడు, ఇన్ని గ్రంథములు రచించిన మహాత్ముడు 70వ ఏటు వచ్చిన వెంటనే చిదంబర క్షేత్రానికి చేరుకున్నారు ఆయన. ఇంకెక్కడికి లేదు, చిదంబర క్షేత్ర వాసమే చేస్తూ ఆయన అన్నది ఏంటంటే శివగంగా చిదంబరేశ్వరుడు ఈ రెండు చాలు నాకు అన్నారు. ఇంత మహాపండితుడై అంత యోగి అయి చిదంబర క్షేత్ర వాసం చేసి చిదంబరంలోనే తనువు జాలించాడు ఆయన. ఆయన కూడా చిదంబరం యొక్క యోగాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ శివగంగ గురించి పేర్కొన్నారు ఆయన. ఎందుకంటే శివునికి తన భక్తుల గురించి చెప్తే చాలా సంతోషం కనుక చిదంబరాన్ని ఆశ్రయించి ముక్తి పొందిన అప్పయ్య దీక్షితుల వారిని ఒకసారి స్మరించుకున్నాం. ప్రాతస్మరణీయుడైన మహాత్ముడు అని శివకర్ణామృతం అనేటువంటి 368 శ్లోకాలు ఒక అద్భుతమైన గ్రంథం ఇచ్చాడు. చెప్పుకోవడానికి మనకు ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి ఎలాగైతే కృష్ణకర్ణామృతం రామకర్ణామృతం ఉన్నాయో ప్రసిద్ధిగా, ఈ శివకర్ణామృతం కూడా అంత రమణీయమైనటువంటి ఒక గ్రంథం అది. మరొక సందర్భంలో ఎప్పుడైనా చూద్దాం, ప్రస్తుతానికి నమస్కారం దానికి. కానీ మహానుభావుడు రచించాడని చెప్పడం వరకు చెప్పుకుంటున్నాం. ఆయన ఈ చిదంబర క్షేత్రంలో శివగంగ గురించి చాలా విశేషం చెప్పారు కనుక ఈ ప్రస్తావన చేయడం జరిగినది. పైగా తృప్తి చెందాడు ఆయన చిదంబరం చేరక, కైలాసానికి చేరడంత ఆనందం పడ్డాడు. ఇంక జీవితంలో ఇంకేం కావాలి, ఇంకా ఆయనలో లీనమవడమే. మరొక విశేషం ఏంటంటే ప్రత్యక్ష మోక్ష ప్రదాత చిదంబర నటేశ్వరుడు. అందుకే కొన్ని స్మరిస్తే మోక్షం, కొన్ని మరణిస్తే మోక్షం. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలం, ఇలా కొన్ని మనకు శాస్త్రములు చెప్పారు. కాశీలో మరణిస్తే గాని మోక్షం రాదు, కానీ అది అంత తేలిక కాదు, చాలా మందికి తెలిసిన విషయమే. మన కాశీఖండంలో చెప్పుకున్న విషయాలన్నీ. ఇక స్మరణాత్ అరుణాచలం, అరుణాచలేశ్వరుని స్మరించితే చాలు ముక్తి ప్రదానం చేస్తాడు. స్మరించితే ఈయనున్నాడే దర్శనాత్ అభ్రసదసి, దర్శనాత్ దర్శన మాత్రమేవా, స్మరణైనా కొంచెం మనస్సును ఏకాగ్రం చేయాలండి. దర్శనానికి ఏం చేయాలి, కళ్ళప్పకి చూస్తే చాలు అక్కడ ఉన్న స్వామిని. దర్శనాద్ అభ్రసదశి అన్నారు ఇక్కడ. అలాంటిది నిరంతరం స్వామిని దర్శిస్తూ అక్కడ తిరిగితే చాలు, అలాగ ముక్తి పొందినటువంటి మహాత్ముడు. పైగా అలాగ వ్యక్తి నిలబడి ఉండగా అతడి యొక్క జ్యోతిని లోపలికి లాగి ముక్తినిచ్చిన ప్రత్యక్ష నిదర్శనాలు నటరాజు దగ్గర కనబడతాయి, మరొక క్షేత్రం పూరి జగన్నాథ స్వామి దగ్గర కనబడుతుంది, ఇద్దరి భద్రత కనబడుతుంది చరిత్రలో. కనుక మన క్షేత్రాల గురించి పరిశోధిస్తే అనేక కోణాల్లో దర్శించవచ్చు. కొన్ని మనకి ఎలా ముక్తినిచ్చాడో తెలియదు, అక్కడ కొందరు మరణిస్తారు తర్వాత ఏదో లోకాలకు వెళ్తారు, కానీ ఆయన ముందు నిలబడి తర్వాత వ్యక్తి కనబడకపోవడం ముక్తి పొందడం అనేటువంటిది ఈ రెండు క్షేత్రాల్లో కనబడతాయి. చిదంబరంలో ఎవరెవరు ఎలా పొందారో కొందరి కథలు మీకు 9 రోజుల్లో వస్తాయి. కానీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథస్వామిలో లీనమయ్యారు, ఆయన దేహం కూడా ఎవరికి లభించలేదు. ఎలా జరిగింది అంటే దానికి యోగంలో కాయారోహణం అంటారు, శరీరంలో అణువులన్నీ పంచభూతాల్లో లీనమై జీవుడు మాత్రం పరమేశ్వరుని లీనమవడం. అలాగే కర్ణాటక దేశం నుంచి వచ్చిన మహాభక్తుణ్ణి ఆ స్వామి లోపలికి లాక్కున్నాడు జగన్నాథస్వామి. దీనికి వాళ్ళ చరిత్రల్లో ఉంటాయి. మొత్తానికి కొన్ని క్షేత్రములు ఇప్పటికీ కూడా భక్తులైనటువంటి వారు, సర్వసమర్పణా బుద్ధితో ఉన్నటువంటి వారు, ఇలా చెప్పాం కనుక వెళితే లోపలికి లాగేసుకుంటాడేమో భయపడద్దు, అంత యోగం మనకి లేదు, ఆ భయపడే వాళ్ళు ఎప్పుడూ లాగబడరు, బాధే లేదు. నేను ఇందాక చెప్పిన కర్ణాటక దేశస్థుడి కథ ఏమిటి అంటే, ఇది జగన్నాథస్వామిదేనా పర్వాలేదు విశ్వనాథుడు సంతోషిస్తాడు. ఆ భక్తుడు జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళాలని బాల్యం నుంచి అనుకునేవాడు, పూరి వెళ్ళాలి, జగన్నాథ స్వామిని చూడాలి అని తపన. కొంతకాలానికైనా కళ నెరవేరింది, వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కొంతమంది పూరి నుంచి వస్తూ కనబడ్డారు. వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నారంటే శ్రీక్షేత్రం పూరికి వెళ్ళి జగన్నాథుడిని చూసి వస్తున్నామని. చూసి మళ్ళీ వస్తున్నారా అన్నాడు ఆయన. ఆ భావన మనకు అర్థమవుతుందా? యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అది నా పరం ధామం అన్నాడు. ఆ అది వైకుంఠం గురించి కానీ దీని గురించి కాదండి అనుకుంటాం మనం, కానీ మహానుభావుడు ఇదే వైకుంఠం అనుకున్నాడు. కనుక వెళితే తిరిగి రావడమా, ఆయన్ని చూసాక మళ్ళీ ఎలా రాబుద్ధి వేస్తుంది అనుకుని తపన పడి వెళ్లి జగన్నాథ స్వామి ముందు నిలబడి జగన్నాథ స్వామీ నైన పదగామీ భవతుమే అని నిలబడగానే ఆయన లోపలికి లాగేసుకున్నాడు. మరి వెళ్ళనివ్వలేదు ఈయన్ని, ఆ తన పరంజ్యోతిలో లీనం చేసుకున్నాడు. ఇక్కడ అలా లాక్కుని వాళ్ళు ఈయనొకడు లోపలికి లాక్కుంటాడు. ఆ లాక్కున్న వాళ్ళల్లో చాలా మనం సామాన్యులు అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ మహాభక్తులు. అలాగ లాక్కున్నటువంటి పంచాక్షరి ప్రభువు చిదంబరం నటేశ్వరుడు. అటువంటి ఆ దివ్యక్షేత్రంలో ఈ శివగంగకు ఒక ప్రత్యేక ఉంది కనుక శివగంగను తలంచుకోగానే ఈ భక్తులందరూ వారు తలంచుకున్నారు శివగంగని ప్రత్యేకించి. ఈ శివగంగకి ప్రత్యేకించి దీనిపై కొన్ని కీర్తనలు ఉన్నాయి, మాణిక్యవాచకుడు మొదలైన వాళ్ళు రచించినది. అలాంటి శ్రవణాదేవ యస్యాసు పాపరాశి ప్రణశ్యతి మర్త్యానాం భవమగ్నానాం కోటి జన్మ సమార్జిత. అనేక జన్మల నుంచి సంపాదించుకున్న పాపరాశి ఈ శివగంగ గురించి వింటే చాలయ్యా పోతుంది అన్నారు. పాపరాశి పోతున్న కొద్దీ చిత్తం శుద్ధమవుతుంది, చిత్తం శుద్ధమవుతున్న కొద్దీ శివునిపై భక్తి జ్ఞానం వర్ధిల్లుతాయి. అందుకోసం ఈ చిత్తశుద్ధికి హేతువు ఉత్తమం సర్వతీర్థానాం పుణ్యవృద్ధికరం శుభం. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేయడం ఉన్నదే, ఇంకా దాని గురించి చెప్పడమే ఉన్నది సాధకులకి పనికొచ్చే విషయములు. ఇక్కడి అధ్యాయం అంతా శివగంగ గురించి చెప్పాడు, కానీ నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం విస్తారంగా చెప్పట్లేదు, ముఖ్యమైనవి చెప్తున్నాను. ప్రతి క్షేత్రంలో కూడా కొన్ని ప్రత్యేక కాలములు ఉంటాయి, ఆ క్షేత్రానికి ఆ కాలంకి ఒక అనుబంధం మనకుంటూ ఉంటుంది. అరుణాచలానికి మార్గశిర మాసం చెప్పబడుతూ ఉన్నది, అలా ఒక్కొక్క ప్రత్యేక క్షేత్రానికి కొన్ని కొన్ని ప్రత్యేక అమ్మవారి క్షేత్రాలకి నవరాత్రులు చెప్పినట్లుగా. అయితే చిదంబరానికి పుష్యమాసం చాలా ప్రధానంగా చెప్పారు. నేను ఇక్కడ డేట్స్ ఇచ్చినప్పుడు ఆలోచించుకోలేదు, కానీ ఇక్కడ చెప్తున్నప్పుడు పుష్యమాసంలోనే మనం చెప్పుకుంటున్నాం, ఇది కూడా భాగ్యం. పైగా పుష్యమాస గురువారం నాడే తన మహానాట్య ప్రదర్శన చేసేట్టు ఆయన, గురువారం నాడే మనం ప్రారంభించుకున్నాం. కనుక మన చేతుల్లో ఏమీ లేదు, శివ సంకల్పం అని మన అహంకారాల మీద ముట్టుకై పెట్టాడు ఆయన నిన్ననే. ఆయన చెప్పించుకుంటున్నాడు, చెప్పడానికి ఒక పాత్రగా ఎంచుకున్నాడు, అంతవరకే భాగ్యం. ఆ దివ్యమైనటువంటి ఆ చోట్ల ఏ ఏ సమయాల్లో ఏవేవి చేయాలో చెప్పాడు. సూర్యుడు మేషరాశిని పొందిన సమయంలో అక్కడ స్నానం చేసేవాడికి వచ్చే ఫలితములు, అలాగే పుష్యమాసంలో చేసే స్నానము, గ్రహణ సమయాల్లో చేసే స్నానము, శివగంగా స్నానము చాలా విశేషం. పైగా సాధకుడైన వాడు అంటే ఏదైనా దివ్యమైన మంత్రసిద్ధి కావాలనుకునేవాడు, యస్మిం తీర్థవరే దివ్యే స్నాత్వాయ ప్రమథోత్తమ తత్ర దభ్రసభానాథం మాం విలోక్య ముదాసహ అష్టోత్తర సహస్రంతో మంత్రమాజ్యం షడక్షరం జపతి ప్రీతి సంయుక్త సర్వపాపై ప్రముచ్యతే. శివగంగలో స్నానం చేసి అభ్రసభలో నన్ను చూసి, దీని అభ్రసభ అంటారు, దభ్రసభ అంటారు, రెండు అనొచ్చు. అభ్ర అంటే ఆకాశము, అభ్రసభ అంటే ఆకాశ సభ చిదంబరం. దభ్రసభ, దభ్ర అన్న దహరా అన్న ఒకటే, దభ్రసభ దహర సభ. దభ్రసభ అంటే చిత్సభ, చిత్సభలో ఉన్న నన్ను చూసి అంటే శివగంగలో స్నానం చేసి చిత్సభలో ఉన్న నన్ను చూస్తూ 108 మార్లు పంచాక్షరి జపం చేసుకున్నట్లయితే అతడు నన్ను పొందుతున్నాడు సర్వపాపములు నశింపజేసుకుని అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇది సాధనకు ముఖ్యంగా కనుక చెప్పుకుందాం. అదే ముఖ్యంగా మాఘమాసంలో దీని స్నానం విశేషం. కృష్ణపక్ష అష్టమి ఇప్పుడు విశేషంగా చెప్పారు, మనం ప్రారంభించుకున్నది కూడా కృష్ణపక్ష అష్టమి. స్వామివారికి ప్రీతిపాత్రమైన తిథుల్లో ఒకటిగా దీని గురించి వివరించారు. మొత్తానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ శివగంగా ప్రభావాన్ని ఎవరు వింటారో వారు నా యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఆడు తర్వాత ఈ చిదంబరంలో నటరాజ దర్శనం కోసం మనం ఈ రోజు నుంచి తాపత్రయపడదాం, ఎప్పుడు దర్శనం ఇస్తాడో చూద్దాం. ఈ నటరాజ దర్శనం కోసం తహతహలాడిన వాళ్ల కథలు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. పరమాత్మ ఏ విధంగా వారిని అనుగ్రహించాడనే విషయం, ముఖ్యంగా చిదంబర క్షేత్రం చూసిన వారు ఎవరైనా ఉంటే, లేదా చిదంబరం నటరాజుకు సంబంధించిన పటం చూసినట్లయితే, నటరాజుకి ఇటు అటు ఇద్దరు భక్తులు కనబడతారు. ఒకరిని బాగా చూస్తే కాళ్ళకి పులిపాదాలు ఉంటాయి, ఇంకోడు ఆ పక్కన సగం పాము దేహంతో ఉంటూ పైన ముని శరీరంతో నమస్కారం చేస్తుంటాడు. వాళ్ళిద్దరి కోసమే ఆయన గుప్తమైన తన తాండవాన్ని ప్రకటంగా చూపించాడు. కనుక వాళ్ళిద్దరు కదా చాలా ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పటికీ వారికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. వారు గాని లేకపోయి ఉంటే మనకి ఈనాడు అది నటరాజ క్షేత్రంగా మనం పొందేవాళ్ళం కాదు. ఆ మహానుభావులు, ఒకరి పేరు వ్యాఘ్రపాదుడు, ఇంకొకరి పేరు పతంజలి, వీరు ఉభయుల యొక్క చరిత్ర మనల్ని ధన్యులను చేస్తుందని చెప్తున్నారు. నటరాజ భక్తుల్లో అగ్రగణ్యులు వీరు ఉభయులు. ఇక్కడ వీరి కథలో ఒక యోగ రహస్యం కూడా ఉన్నది. ప్రతి పురాణ కథలో కూడా యోగ సంకేతాలు ఉంటాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ యోగ రహస్యములు కూడా ఉన్నాయి. కథ చెప్పుకుని ఆ రహస్యాల వైపు వెళదాం. ఒకప్పుడు పుండరీకపురేతస్మిన్ తత్వనిష్ణాత సేవితే, ఆ పుండరీకపురాన్ని తత్వనిష్ణాతుడైన వ్యాఘ్రపాదుడు సేవించాడని చెప్తారు కదా, ఏ విధమైన తపస్సు చేసి అతను సేవించాడయ్యా అని అడిగారు మహర్షులు. దానికి సూతులు వారు వ్యాసుల వారి ద్వారా విన్న కథని చెప్తున్నారు. ఒకప్పుడు మునీనామగ్రణీ శ్రీమాన్ బ్రహ్మ నిష్ణాత చేతసః జజ్ఞే మధ్యందినో నామ మునిహి పుణ్యతపాపురా. మధ్యందినుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఈ మధ్యందిన అనేటువంటి వైదిక నామాలు ఇవన్నీ కూడా వేద ఋషులు. మనకు మాధ్యందిన సంహిత అని శుక్లయజుర్వేదంలో చెప్పబడుతుంటుంది. దానికి మునికి ఏమైనా సంబంధం ఉందేమో మనకు తెలియదు. మొత్తానికి మధ్యందినుడు అనేటువంటి మహాత్ముడు ఉండేవాడు. ఈయన తపస్వి. అసలు తపోగుణము ఈయన నుంచి పుట్టిందా అనిపించేటంత తపస్సుట. కొన్ని గుణాలు కొందరి దగ్గర గొప్పగా రాణిస్తాయండి, కొందరి దగ్గర మెరుస్తూ ఉంటాయి, కొందరి మీద కొందరి దగ్గర నిలకడగా ఉంటాయి. తపస్సత్యం దయాశాంతి యస్మాత్ ధర్మోప్యజాయత. తపము సత్యము దయా శాంతి ధర్మము పవిత్రత శౌచం, ఈ ఐదు గుణములు కూడా ఇతని దగ్గర పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన తేజస్సు చేత ప్రాంతం గౌరవం పొందింది అన్నాడు. అంటే ఇతను ఏమోత్పర్వత ప్రాంతం వద్ద ఉండేవాడు. ఆయన తపస్వి. ఆయన పుత్రుడు అగ్ని నుంచి అగ్ని పుట్టి నుంచి పుట్టినట్టు పుట్టాడు అన్నారు ఇక్కడ. అగ్ని నుంచి అగ్ని పుట్టినట్టు పుట్టాడు. చాలే ఒక్క మాట, అగ్ని నుంచి పుట్టిన అగ్నిలో మళ్ళీ అంత అగ్నిశక్తి ఎలా ఉంటుంది అలాగనమాట. ఉపమానం అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ వ్యాసుల వారు. తస్య సూను రభూధీమాన్ పావకాదివ పావక పావకాత్ పావక ఇవ. అగ్ని నుంచి అగ్ని వలె ఉన్నాడు. ముఖ్యంగా అతడు శివజ్ఞాన స్వరూపుడు. ఎంత గొప్పవాడంటే ప్రపంచానుకున్న పాపాన్ని పోగొట్టేటంత గొప్పవాడు. చాలా గొప్ప మాట చూడండి. కొందరు మహాత్ములు తమ తపస్సుతో కొందరు పాపాలను పోగొట్టగలరు. ఇతడి తపస్సు ఎంత గొప్పది అంటే, ఇప్పుడు చెయ్యబోయే తపస్సు, ఇంకా పిల్లాడప్పుడే చేసేడని కాదు, తర్వాత చేయబోయే తపస్సు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ చేయబోయే తపస్సుతో ప్రపంచ పాపాన్నే పోగొట్టగలిగేటంత మహా తపస్వి శివజ్ఞాన ప్రకాశ స్వరూపుడు ఇతను. ఏకమేవ సుతం లబ్ధ్వా, ఆ ఒక్క పుత్రుడితోనే తృప్తి పడ్డాట ఇతను. ఎందుకంటే కొంతమంది పుత్రులుంటే గానీ తృప్తి ఉండదు. ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక గొడ్డు గొడ్డు కాదు అని సామెత ఉంది మనకి. ఇతనికి అలా కాదుట, ఈ బిడ్డతోనే ఎందరో సంతానమంత తృప్తి కలిగిందిట. ఆ బిడ్డకి సకాలంలో ఉపనయనం చేశాడు. ఇది చాలా ముఖ్యం. తల్లిదండ్రులైన వారు పుత్రులకి సకాలంలో ఉపనయనం చేయాలి. సకాలంలో సంస్కారం చేయకపోతే ఆ పాపమంతా తల్లిదండ్రులకి. ఇది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో రేపు పెళ్ళంటే ఈ రోజు ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ధర్మజ్ఞ సవిధాయ సర్వం కర్మ కులోచితం. ఉపనయనం చేసి వేదాన్ని సాంగోపాంగంగా ఉపదేశించి అటు తర్వాత పంచాక్షరం మహద్దివ్యం, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ పంచాక్షరి మంత్ర మహిమను కూడా వివరిస్తున్నారు. పాశవిచ్ఛేద కారణం సహరస్యం సదోపాస్యం ఉపదిశ యథావిధి. పంచాక్షరి మంత్రాన్ని గురువు శిష్యుడికి ఏ పద్ధతిలో ఉపదేశించాలో ఆ పద్ధతిలో ఉపదేశించేసేట. ఎటువంటి విద్య అంటే పాశవిచ్ఛేదకారిణి. పంచాక్షరి మంత్రానికి సిద్ధమంత్రం అని పేరు. పంచాక్షరి ఉన్నవాడు ఏ మంత్రోపాసన చేసినా మంత్రం సిద్ధిస్తుంది. కనుక ఏ సాధనైనా సిద్ధి చేయించేది పంచాక్షరి. గనకనే పంచాక్షరి పట్టుకుని ఏ మంత్రమైనా చేయవచ్చు, లేదా పంచాక్షరి ఒక్కటి పట్టుకునే సిద్ధి పొందవచ్చు. కనుక సర్వమంత్రాల్ని సిద్ధి చేయగలిగే శక్తి ఉంది గనకే పంచాక్షరి సిద్ధమంత్రమని పేరున్నది. ఇది పాశవిచ్ఛేద కారిణి. చాలా ముఖ్యమైన మాట. పాశాల్ని పోగొడుతుందట, ఇది కావాల్సింది. అవిద్యా పాశాన్ని పోగొట్టగలిగి మోక్షాన్ని ఇచ్చే శక్తి కలిగిన మహామంత్రము. దీని సరహస్యం, దానిలో మర్మాన్ని దాని రహస్యాన్ని బోధించేట. మంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువు ఆ మంత్ర మహిమని ఆ మంత్ర విధానాన్ని బోధిస్తాడు. ఆ విధంగా బోధించి దీనిని చక్కగా చెయ్యు, నీకు కావలసింది లభిస్తుంది అన్నట్టు. కానీ మహానుభావుడు చూడండి, ఏదో మంత్రం ఇచ్చాడు పుచ్చుకున్నాను కాకుండా కూర్చుని అడుగుతున్నాడు, ఈ మంత్రాన్ని పండించదలుచుకున్నాను. ఎందుకంటే మంత్రం పుచ్చుకున్నంత మంత్రం పండదు, సాధన చేయాలి కదండి. కనుక తపస్సు ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నాకు దయచేసి బోధించండి అని అడిగాడు. ఇక్కడ మనకి మధ్యంధనుడు తన కొడుక్కి చూపిస్తున్న బోధన మన సాధనకి మనకు వచ్చే మాటలు. ఇక్కడ సాధనా దృష్టి ఉన్న వాళ్ళందరికీ పనికొస్తుంది.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం.org, ది ఫాలోయింగ్ ఈస్ శుక్ల యజుర్వేదం మాత్యందిన శాఖ అధ్యాయం 31.

నిపార్యా ఇక్షవాః వాతం ప్రాణేన ఆపానేన నాసికే ఉపయామమధ రేణౌష్ఠ్యే.

0: హవిషా ప్రాణతో నిమిషతో మాహిత్వైక ఇద్రాజ జగాతో బభూవ యీషే అస్య ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమా యస్యేమే హిమవంతో మహిత్వా యస్యా సముద్రజ్ఞే రసయా సహాహుః యస్యేమాః ప్రదిశో యస్యా బాహూ కస్మై దేవాయ హవిషా విధేమా య ఆత్మదా బాలదాయస్య విశ్వా ఉపాసాతే ప్రశిషయస్య దేవాః
1: యస్యా ఛాయామృతయస్య మృత్యుః కస్మై

పవిత్రేణిత్రేణిమం పునంతి వారేణ శుశ్రుఖాదనే వారేణ హితోమం పునంతి.

0: పారస్పరం మేఘం వాగ్వేదరస్పదే వాగ్వేదం భిరజ్జే హైందర్భగుజయ.
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

దశమధ్యాయే హైంద్రపశుభవతి హైంద్రపురోజానాథమే సమీచే ప్రస్తాదనో రాజానాం పురోడాభి ప్రదే

ప్రపాదం అంతదేకవరుణమే ప్రపాదక్షిణ ఉషాశ్వంసూచే ఉషాశ్వరం ఉషసోమౌతసురాక్షామణే సమధ్యే పాదపత్యం పశుంచభే బ్రహ్మలే దేవానాంపే బ్రహ్మదేవ యజ్ఞమే రోడాసమానే పశుర్భవతి సఖ్యేత్యగ్రహం గ్రంథంతే పరమప్రదేశాక్షన్నాయాగం సమవనయతి ఆయుష్ేంద్రియ ప్రతిదర్శనే.

ప్రభుజాతమస్వృహస్పతి అభిషత్మయాన కృత్యమో బ్రహ్మ బృహస్పతిర్యావదేవ బ్రహ్మ తేనైనం విసజ్జతి పర్యూహ కామవద్యతే.

ఆవహావహావ నిశ్వసేత నిశ్వసేత నిశ్వసేత ఆయుః ఆయుః ఆయుః సత్యం సత్యం.

రుద్రస్య రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిర్హేతి రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతి అఘషగం స ఇత్యఘషగం సహ రుద్రస్య హేతిర్హేతి రుద్రస్య రుద్రస్య హే

హేతిః పరిపరిహేతిర్హేతిః పరివోవః పరిహేతిర్హేతిః పరివః పరివోవః పరిపరివో వృణక్తు వృణక్తు వః పరిపరివో వృణక్తు వో వృణక్తు వృణక్తు వో వో వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వో వో వృణక్తు ధ్రువా వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వృణక్తు ధ్రువా.

బరిహిరచ్చాచ్చ బరిహిర్బరిహిరచ్చమను నామనునాచ్చ బరిహిర్బరిహిరచ్చమనునా అచ్చమను నామనునాచ్చాచ్చమనునా కృతాకృతామనునాచ్చాచ్చమనునా కృత మనునా కృతాకృతామనునామనునా కృతా స్వధయా అస్వధయా కృతామనునామనునా కృతా స్వధయా కృతా స్వధయా అస్వధయా కృతాకృతా స్వధయా వితష్టా వితష్టా స్వధయా కృతాకృతా స్వధయా వితష్టా స్వధయా వితష్టా వితష్టా స్వధయా అస్వధయా వితష్టా తేతే వితష్టా స్వధయా అస్వధయా వితష్టా తే స్వధయేతి స్వధయా వితష్టా తేతే వితష్టా వితష్టా త ఆతే వితష్టా వితష్టా త ఆ వితష్టేతి వితష్టా త ఆతే త ఆవహంతి వహంత్యాతే త ఆవహంతి ఆవహంతి వహంత్యా వహంతి కవయః కవయో వహంత్యా వహంతి కవయః వహంతి కవయః కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ పురస్తాత్ కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ కవయః పురస్తాత్ పురస్తాత్ కవయః కవయః పురస్తాత్ దేవేభ్యో దేవేభ్యః పురస్తాత్ కవయః కవయః పురస్తాత్.

దేవబరిః శతవలిషగం శతవలిషం దేవబరిః రిషగం రిషం దేవబరిః శతవలిషం దేవబరిః శతవలిషగం శతవలిషం దేవబరిహిర్దేవబరిః శతవలిషం వివి శతవలిషం దేవబరిహిర్దేవబరిః శతవలిషం వి దేవబరిహిరితి దేవబరిహిః శతవలిషం వివి శతవలిషగం శతవలిషం విరోహరోహ వి శతవలిషగం శతవలిషం విరోహ శతవలిషమితి శతవలిషం విరోహరోహ వివిరోహ సహస్రవలిషాః సహస్రవలిషారోహ వివిరోహ సహస్రవలిషాః రోహ సహస్రవలిషాః సహస్రవలిషారోహ రోహ సహస్రవలిషా వివి సహస్రవలిషారోహ రోహ సహస్రవలిషా వి సహస్రవలిషా వివి సహస్రవలిషాః సహస్రవలిషా వి వయం వయం వి సహస్రవలిషాః సహస్రవలిషా వి వయం

ఓం మఖద్వంసినే నమః. ఓం నిధిసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం మఘవాప్రియాయ నమః. ఓం బ్రహ్మసృష్టయే నమః. ఓం బ్రహ్మవీర్యాయ నమః. ఓం బాణహస్తాయ నమః.

ఓం వర్ణాశ్రమ గురవే నమః, ఓం వర్ణాయ నమః, ఓం వరదాయ నమః, ఓం వాయువాహనాయ నమః, ఓం విశ్వకర్మణే నమః, ఓం వినీతాత్మనే నమః, ఓం వేదశాస్త్రార్థ తత్వవిదే నమః, ఓం వస

0: నమో భగవతే రుద్రాయ. నిన్నటి రోజున రెండవ అనువాకంలో నమో భవస్య హేత్యై జగతాంపతయే నమః అనే మాటను చెప్పుకున్నాం. సంసారం అనేటువంటి వృక్షానికి కత్తి వంటి వాడు అని చెప్పుకున్నాం. హేతి అంటే ఖండించునది, పూర్తిగా నాశనం చేసేది హేతి అని చెప్పబడుతుంది. అలాగే అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన దాన్ని మిగిల్చేది కూడా హేతి. అందుకు ఈ సంసారం అనే దాన్ని వ్యవస్థపరచువాడు అని దీనికి అర్థం తీసుకోవాలి. ఈ జగత్తుని ఎప్పటికప్పుడు వ్యవస్థీకరించువాడు అని జగతాం పతయే నమః. ఇక్కడి అనువాకానికి అంతటికి ప్రధానమైనటువంటి మంత్రం ఇది జగతాం పతయే నమః. విడివిడిగా అన్నానాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, క్షేత్రానాం పతయే నమః, పశువునాం పతయే నమః అని విడివిడిగా చెప్తూ ఉన్నా ఇన్ని కలుపుకుని జగతాం పతయే నమః అనేది విశేషంగా చెప్పడం. అంటే ఇక్కడ ఎలాంటిదంటే అలసిపోయే వరకు పరిగెత్తడం అని ఒక ఒక వాక్యాన్ని, నానుడి లాంటి వాక్యం సంస్కృతంలోనే మనకున్నది. దానికి శ్రమావధి ధావన అంటారు, అలసిపోయే వరకు పరిగెత్తడం అని. అలాగా పరమేశ్వరుడు జగమంతా ఉన్నాడు, ఇది చెప్పడం చాలా సులభమే. కానీ జగమంతా ఉన్నాడు అని ఇక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని ఎంతవరకు అలసిపోతావో అంతసేపు చెప్పు. అది అలసిపోయే వరకు పరిగెత్తడం, శ్రమావధి ధావన. ఇలా అలసిపోయేటట్టు చెప్పాడు ఒక ఆయన. ఎక్కడున్నాడు విష్ణువు అని అడిగితే కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిని కలడగ్ని దిశలన్ పవళ్ళని చలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడు కారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగానే అలయ్యా ఎడలు అలసిపోయాడు. అంటే అంతేనా, నువ్వు చెప్పి నీ లిస్టులో ఉన్న వాళ్లేనా? అయ్యా దిష్టి పెద్దదే, చెప్పే శక్తి నాకు లేదు, అందుకే ఇందు గలడందు లేడని సందేహము వరదు. ఒక్క మాటతో చెప్పేశాడే ఈ శ్రమావధి ధావన అనేది రుద్రం చూపిస్తుంది. ప్రతిదీ చూపిస్తూ వృక్షముల్లో ఉన్నవాడు, గడ్డి పరకల్లో ఉన్నవాడు ఇవన్నీ చెప్పినప్పుడు రేపు పొద్దున ఏ చెట్టును చూసినా ఆకుపచ్చని జడలు విరబూసుకున్న రుద్రుడు కనిపించి నమస్కారం చేస్తాం. గరిక పోతను చూసినా రుద్రుడిని చూసి నమస్కరిస్తాం. ఉపవీతం వేసుకుని వచ్చిన వాడిని చూసి ఆది బ్రాహ్మణ సదాశివ నమస్కారం అంటాం. కత్తి పట్టి పాలించే క్షత్రియుణ్ణి చూసి పరమేశ్వర అంటాం. వేటాడడానికి వెళుతున్నటువంటి కిరాతకుని కూడా శివ అని నమస్కరిస్తాం. ఇలాగ సర్వే సర్వత్రా కూడా ఈశ్వర విభూతిని ఎలా దర్శించో వచ్చో చెప్తూ నమో రుద్రాయ అతతావినే క్షేత్రాణాం పతయే నమః అని నిన్న చెప్పుకున్నాం. క్షేత్రములకు పతి అయిన వాడు. క్షేత్రము అన్నప్పుడు ఒక శక్తి దేని యందు అధిష్ఠించి ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. పరమేశ్వరుడి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు విశ్వం ఆయన యొక్క క్షేత్రం. ఆ విశ్వంలో ప్రతి దాని యందు వ్యాపించి ఉన్నాడు కనుక ప్రతిదీ ఆయన క్షేత్రమే. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞైతి తద్విధ అని భగవద్గీతలో పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో వివరించారు. అలాగా ఈ శరీరము అని చెప్పడంలో ఏదో చెప్పేవాడు ఒక్క శరీరమే కాదు, అందరి శరీరములు అని అర్థం. ప్రతి శరీరము కూడా క్షేత్రమే. ఎందుకు దానికి క్షేత్రం అన్నారు? క్షేత్రం అంటే ఇందాకే చెప్పుకున్నాం, దేని యందు ఈశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. అయితే మనం అన్ని చోట్ల దర్శించలేక కొన్ని చోట్ల క్షేత్రములను వెళుతున్నాం గనక ఈశ్వర శక్తి ఉన్న చోటు గనక దాన్ని క్షేత్రం అంటున్నాం. దాన్ని క్రమంగా విస్తృతపరిచి సర్వములను క్షేత్రములుగా దర్శించగలగాలి, ఈశ్వరమయములు అని దర్శించగలగాలి. అలా దర్శించగలిగినప్పుడు క్షేత్రంలో ఎలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరమో ఈ క్షేత్రంలో కూడా అలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరం అన్న ఎరుక కలిగి దీని క్షేత్రము వలె తెలుసుకోగలుగుతాం. అంటే ఈశ్వర శక్తి ఉన్న చోటు అనే ఎరుక కావాలి. అందుకే దీన్ని దేహం అనకుండా క్షేత్రం అనడం మనం నేర్చుకుంటే ఆ క్షేత్రములో ఉన్నటువంటి మూల విరాట్టుని తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ క్షేత్రంలో సాగే ప్రతి క్రియ కూడా ఆయనకు అర్పణంగా సాగుతుంది. అయితే ఇప్పుడు క్షేత్రాలను కూడా మనం ఎంత భయంకరంగా చూస్తున్నామో తెలుసు, అలాగే చూసుకోవడానికి ప్రయత్నించండి దీన్ని. ఈ క్షేత్రమును మన శాస్త్రము చెప్పిన విధంగా క్షేత్ర నియమములున్నాయి, క్షేత్రంలో ఏ విధంగా ప్రవర్తించాలనుంది. కొందరు అంటారు క్షేత్రానికి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎలా తిరిగినా పర్వాలేదండి, శుచున్నా అశుచున్నా పర్వాలేదు, క్షేత్రం కదా అంటాడు. క్షేత్రంలో ఇంకా శుచిగా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏది చేసినా ఇంటూ కోటి, ఏది చేసినా ఇంటూ కోటి. పుణ్యం చేస్తే కోటి రెట్ల అధికంట, పాపం చేసినా అంతే వస్తుంది. అందుకే క్షేత్రవాసి నియమ పాలన చేస్తూ క్షేత్ర యాత్ర చేసినప్పుడు మాత్రమే క్షేత్రయాత్ర ఫలం పొందుతాడు అంతేగాని వినోదం కోసమో భోగం కోసమో విలాసం కోసమో సౌకర్యం కోసమో క్షేత్రాన్ని చూడకూడదు. అందుకే భారతీయ క్షేత్రాలు పర్యాటక స్థలాలు కావు, అవి పవిత్ర స్థలాలు. వాటిని ఆ విధంగా ఉంచాలి. రాను రాను కూడా ఏం చేస్తున్నారు, ఈ ప్రజలందరినీ కూడా మనం ఆకర్షించాలి అని చెప్పి క్షేత్రాలని పర్యాటక కేంద్రాల వలె మలచి, అంతవరకు దైవం కోసం ప్రజలు, ఇప్పుడు ప్రజల కోసం దేవుడు అయిపోయాడు. ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంచాలి. పాపం వాళ్ళకేం తోచుతుందండి, అందుకే క్షేత్రంలో టీవీ పెడదాం వాళ్ళు ఉన్న గదుల్లో. ఇప్పుడున్నవి చాలవా, ఇంకా అక్కడ అంటే దైవాన్ని దూరం చేయడానికి ఎన్ని కావాలో అన్ని క్షేత్రంలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్షేత్రము వినోద సాధనం కాదు, ఈశ్వర శక్తిని ఆవిష్కరించుకునే సాధనం. అలాగే ఈ శరీరాన్ని క్షేత్రము వలె మనం చూసుకోవాలి. ఈ క్షేత్రములన్నిటిలో పతిగా ఉన్నవాడెవడో అతడు క్షేత్రాణాం పతయే నమః. అలాగే క్షేత్రము అంటే పొలాన్ని కూడా క్షేత్రం అంటాం. పొలంలో బీజాలు వేస్తాం, అవి పండించుకుంటాం, ఆ పంట చూస్తూ మురిసిపోతామండి. చివరికి ఏం చేస్తాం, ఆ పంట అంతా కడుపులోకి పంపిస్తామనా లేదా, దీని అనుభవం అంటారు. అలాగే ఈ దేహం అనే క్షేత్రంలోనే జీవుడు తన కర్మ బీజాలన్నింటినీ అనుభవ రూపంలో పండించుకుని దాన్ని ఆరగిస్తాడు. దీన్ని భుక్తి అని అంటారు. మొన్ననే చెప్పుకున్నాం, భుక్తి అంటే అన్నం తినడం ఒక్కటే కాదు, భుక్తి అంటే కర్మానుభవము అని. ఈ కర్మానుభవం అంతా ఏ క్షేత్రమునందు పండించుకుని ఆరగించుతున్నాడో ఇక్కడే అనుభవం, ఇక్కడే ఆ అనుభవానికి కావలసిన సామగ్రి తయారు చేసుకుంటున్నాడు. ఈ దేహమునందే తయారు చేసుకుని అనుభవిస్తున్నాడు. కనుక ఇదే క్షేత్రము అని తెలుసుకోవాలి. క్షేత్ర శబ్దంతో ఇంత అర్థం ఉన్నది. అయితే మనం ఒక్కసారి పొలంలోకి వెళితే పొలంలో ఉన్న పంట కనిపిస్తుంది. ఎవడు లేడు కదా అని పంట మీద చెయ్యి వెయ్యబోతే అక్కడున్నవాడు వచ్చారే ఆయన అరిచేయంటే పారిపోతాం. అంటే ఇంత క్షేత్రమునకో పతి ఉన్నాడు, పాపం ఇంత కష్టపడి కల్టివేట్ చేసి ఈ క్షేత్రానికి ఏది అనువో ఆ బీజములు వేసి ఆ బీజాలకి తగ్గటువంటి పదార్థములతో దాన్ని పెంచి చేసిన వాడు కూడా ఉన్నాడే. అలాగే ఈ దేహమునందు ఆ జీవి కర్మలు చెయ్యడమే తప్ప వాడికి ఏ విధంగా అనుభవింపజేయాలి, ఇంద్రియాలను ఎలా ఫలవంతం చేయాలి, ఎలా పని చేయించాలో చూసుకునేవాడు కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అతడే క్షేత్రాణాం పతయే నమః అని చెప్పబడుతున్నాడు. అలాంటి క్షేత్రముల పతికి నమస్కరించి సూతాయ హంచాయ వనానాం పతయే నమః అని తర్వాత నామం. ఇప్పుడు క్షేత్రాణాం పతి ఎలా ఉన్నాడండి, సూతుని వలే ఉన్నాడు. ఇక్కడ మనకు వివిధ వృత్తులు కనిపిస్తాయి. భారతీయులు ఆవిష్కరించిన విద్యల్లో వివిధ వృత్తులన్నీ ఇక్కడున్నాయి. ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీతం మొదలైన చెప్పినప్పుడు యజ్ఞాది క్రియలు చేసే వాళ్ళు చెప్పబడ్డారు. క్షేత్రపతులు, జగతాంపతులు అన్నప్పుడు వ్యవసాయదారులు, పాలకులు చెప్పబడ్డారు. సూతులు అన్నప్పుడు రథసారథులు మొదలైనటువంటి వారు చెప్పబడుతున్నారు. ఆ విధంగా వాళ్ళకో టెక్నిక్ ఉండాలి. సూతుడు అంటే డ్రైవర్ అండి, వాడు కానీ తిన్నగా లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళకి అంత ప్రమాదాలు మనకు తెలుసు ఇప్పటికీ. ఆ సూతులు సరిగ్గా ఉండాలి. మన ధైర్యంగా వెనక సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాం. వాడిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడా ఈ సూతుడు, ఇద్దరు మిగలరు తర్వాత. వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ శరీరం అనేది క్షేత్రమే కాదు, నడిచేది కనుక రథం కూడా అనుకుంటే వీడు నిద్రపోతున్నా వీడిలో నిద్రపోకుండా కూడా ఉన్నాడు వాడు. కానీ లేకపోతే మరి వీడి నిద్ర లేవడు, మళ్ళీ వీడు పొద్దున్నే లేపుతూ ఉంటాడు వాడు. వీడు నిద్రపోయినా వీడిలో ఊపిరిని నడుపుతున్నాడు, ఏ ఇంద్రియం ఏ పని చేయాలో చూస్తున్నాడు. ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా, వాడు సూతుడు. చిట్ట చివరికి రథం పోవచ్చు కానీ వాడు మాత్రం ఉంటాడండి. అందుకే అహంత్యాయ తర్వాత నామం. అహంత్యాయ అంటే చంపుటకు నశింపజేయటకు అలవి కాని వాడు, ఆయనెవడు దెబ్బ తీయలేడు అని. అహంత్యాయ సూతాయ అహంత్యాయ వనానాం పతయే నమః. ఇందాక చెప్పినట్లే క్షేత్రములు, వనములు కూడా భూ విశేషములు, రకరకములైన అనుభవాదులు పండే చోట్లు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దివ్యమైన వనములు ఏవైతే ఉన్నాయో, అరణ్యములు, ఇవన్నీ కూడా ఈశ్వరమయములు. వీటన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు, వనములకు పతి అయిన వాడు. వృక్షాణం పతయే నమః ముందే చెప్పుకున్నాం, చెట్లకు ఆయన పాలకుడు. ఒక్క చెట్లే కాదు, ఈ చెట్లతో పాటు అనేక గొప్ప వ్యవస్థ ఉంది అరణ్యంలో. ఆ అరణ్యంలో వనం, ఆ వన వ్యవస్థలో మనకు జంతువులతో పాటు ఇతర వృక్షాదులు ఉన్నాయి, లతలు ఉన్నాయి, రకరకాల కీటకాలు ఉన్నాయి. వీటన్నిటిని గమనించుకునే వాడు అక్కడ ఉంటూ ఉంటాడు. మనం కొన్ని సామెతలు వాడుతూ ఉంటాం, అడవి కాచిన వెన్నెలండి అని. ఎందుకు, మనకు పనికిరాదు కనుక వెన్నెలే పనికిరాదు అనుకుంటాం. కానీ అడవి కాచిన వెన్నెల అడవికి అవసరం, ఏ అవసరమో చంద్రుడికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఇలాగా సర్వ వ్యవస్థని గమనించుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే వనముల యందు కూడా పతిగా ఉండి అక్కడ ఉన్న వాటిని కాపాడేటువంటి వాడు వనానాం పతయే నమః. ఇక్కడ సూతుడు అంటే సారథి అన్నాం, డ్రైవ్ చేసేవాడు, నిర్వహించేవాడు అని. ప్రతి వాడికి కూడా ఒక సారథి ఉంటాడు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పలానా వారి సారథ్యంలో అని అంటాం. అంటే ఆ కార్యాన్ని నిర్వహించి డ్రైవ్ చేస్తున్నవాడు, ముందుకు తీసుకెళ్తున్నవాడు అని. అలాంటి వాడు లోపలే ఉన్నాడు. శరీరాన్ని రథంతో పోల్చే, ఉపనిషత్తులు కూడా పోల్చే, ఇంద్రియాలనేటటువంటి గుర్రములతో, బుద్ధిశక్తులనే పగ్గములతో కూడినటువంటి దీనిలో ఒక ఆయన ఉన్నాడయ్యా లోపల నడిపేవాడు. వాడు ఎలాగంటే యంత్రాన్ని నడుపుతూ ఉన్నట్టుగా ఈ శరీర యంత్రాన్ని నడుపుతూ ఉన్నాడు అని గీత చెప్పింది కదా. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ యంత్రమునందు ఆరుఢుడై ఒకడు నడుపుతున్నట్లుగా ఈ శరీర యంత్రమునందు హృదయ కుహరంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే మాయయ. మాయ అంటే స్వాత్మశక్తి అని అర్థం. పరమేశ్వరుడు తన యొక్క శక్తితో ఈ మొత్తం శరీరములై రథాన్ని నడుపుతున్నాడు గనక ఆయన సూతుడు. ఆయన ఎప్పుడు అహంత్యాయ, ఆయన ఎవరు ఏమీ చేయలేరు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అని చెప్పారు కదే ఆయన అని చెప్పడం అహంత్యాయ. ఆయన వనానాం పతయే నమః. వీడు పెంచుకున్నటువంటి అహంకార మమకార రూపమైన ఏ సంపదలైతే ఉన్నాయో ఆ వన సంపదలన్నిటికీ కూడా ఈయనే రక్షకుడై ఉన్నటువంటి వాడు అని కూడా మనం ఈ వనానాంపతి అనే నామానికి అర్థం చెప్పుకుని నమో రోహితాయ స్థపతయే వృక్షాణాంపతయే నమః. ఇక్కడ పశువునాంపతయే నమః చెప్పి ఇప్పుడు వృక్షాణాంపతయే నమః చెప్పారు. అంతకు ముందు నామాల్లో నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని వచ్చింది. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం చేశారు. ఇక్కడ వృక్షములకు పతి అయిన రుద్రుడికి నమస్కారం చేస్తున్నారు. అంటే వృక్షాలలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆయనే, వృక్షములన్నిటికీ పతి కూడా ఆయనే. వాటి యందు ఉండి పాలించడమే కాకుండా మొత్తంగా వ్యవస్థనంతటినీ పాలించేవాడని చెప్పడానికి వృక్షాణాం పతయే నమః. ఇక్కడ వృక్ష శబ్దానికి అనేక అర్థాలు ముందే మనం చెప్పుకున్నాం. జగద్రూప వృక్షము, దేహరూప వృక్షము, సంసార రూప వృక్షము, మామూలుగా వృక్షములు. ఇందులో వివిధ స్థలములలో వృక్షములు అనే మాట వచ్చినప్పుడు ఏ అర్థాన్నైనా మీరు అక్కడ గ్రహించవచ్చు. అందుకు రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. జగద్రూపమనే వృక్షాన్ని మనం తీసుకున్నప్పటికీ దీనికి ఒక ప్రథమ స్థాయి ఏమిటి, రోహిత. వృక్షం యొక్క ప్రథమ స్థాయి రోహిత అని చెప్పబడేది. రోహితము అంటే అంకురముగా ఉన్నటువంటి స్థితిని రోహితము అన్నారు. రోహము అంటే అంకురము అని. అందుకే భూమి రుహము, ఆ రుహము అనే శబ్దం కూడా అందులోంచి వచ్చింది. అందుకు రోహితాయ అంటే అంకురముగా ఉన్నటువంటి వాడు. అంకురంగా ఉంటే అంకురంగానే ఉండిపోయేది, కానీ అంకుర వ్యవస్థలోనే మొత్తం వృక్ష వ్యవస్థ దాగి ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ వృక్షము తాలూకా వ్యవస్థనంతటినీ కూడా ఆ అంకురము నుండే స్థాపించి పాలిస్తున్నాడు. మరి అది ఒకటి విశేషం, స్థాపించి ఊరుకోవట్లేదు. స్థాపించి ఆయన ఊరుకుని ఉంటే అది అక్కడక్కడే డ్రై అయిపోయి డెడ్ అయ్యేది. దానిలో స్థాపించిన దాన్ని పాలించుతూ ఉన్నాడు. అందుకే స్థాత చాసౌ పాత చేతి స్థపతి అని పేరు. అక్కడ ఉండి దాన్ని కాపాడుతున్నాడు. ఆ రోహితాది వ్యవస్థల్లోనే ఆయన దాని యందు ఉండి కాపాడుతున్నాడు గనక స్వామిని స్థపతి అన్నారు. రోహితాయ స్థపతయే, అది విశేషం. అంకుర స్థాయిలోనే ఉన్నాడు అంటే జీవుడు తన కర్మానుభవంతో జన్మించేటప్పుడు ఆ స్థితి నుండి అతడి నందు అధిష్ఠించి అతన్ని కాపాడుతున్న చైతన్యం గనక రోహితాయ స్థపతయే. ఆ లోపల దాగిన దాన్ని బయటికి విస్తరింపజేసేవాడెవడు, ఆయనే మళ్ళీ వృక్షాణాం పతయే నమః. ఆ లోపల దాగినటువంటి అంకుర స్థాయిలో, బీజ స్థాయిలో దాగి ఉన్నదాన్ని వెలికి తీసేవాడు. ఇది మనకు ఎలా చెప్తుందంటే సృష్టి అంతటి యొక్క లక్షణం యొక్క మంత్రంలో ఎలా నిక్షిప్తం చేశారో చూడండి. ఇక్కడ ప్రళయావస్థ అయిన తర్వాత తిరిగి బీజములన్నీ, అంటే అంతవరకు జరిగిన సృష్టి యొక్క బీజములు ఆ ప్రళయములందు నిక్షిప్తమై ఉంటాయి. వాటికి మళ్ళీ అంకుర స్థాయి వస్తుంది. ఈ అంకుర స్థాయే వ్యక్తావస్థ అని చెప్పబడుతున్నది. అంటే ప్రకృతిగా వ్యక్తమవుతున్న అవస్థ. ఆ అవస్థలోనే మొత్తం జగత్తు యొక్క లక్షణం ఉంది, ఆ బీజావస్థలోనే. తర్వాత జగద్రూప వృక్షంగా విస్తరింపజేసి దీనంతటికీ పాలకడై ఉన్నవాడు. అంటే రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః అంటే అంకుర స్థాయి నుండి వృక్షస్థాయి వరకు మొత్తంగా ఉండి పాలించేవాడు అని అర్థం. అదేవిధంగా రోహిత అంటే ఎరుపు అని ఒక అర్థం ఉన్నది, ఎర్రనివాడు అని. సూర్యుడికి రోహితుడు అని పేరు. మనం మొదటి నుంచి కూడా సూర్యోపాసకులం మనం అనే విషయాన్ని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ సౌరాగ్నినే అగ్నిహోత్రంలో కూడా ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. సూర్యుని యొక్క ప్రథమ వర్ణం రోహితము, అది కూడా అంకుర స్థాయి, అది కూడా తొలివర్ణం. అందుకే అంకురము అనే దానికి తొలి దశకి సంకేతమే ఎరుపు అనేటువంటిది. సూర్యభగవానుడు కూడా ప్రారంభావస్థలో ఎర్రనివాడే కనుక ఆ ఆదివర్ణమైన రోహితం ఇక్కడ ఈ మంత్రంలో మొదటి శబ్దంగా చెప్పారు. అంటే ఆది అయిన వాడు అని ఇక్కడ కూడా అర్థాన్ని స్వీకరించాలి. అందుకే ఎర్రని రంగుకి రోహితము అని పేరు రావడానికి కారణం ఇది విశేషం అన్నమాట. దీన్నే రోహితాన్నే లోహిత అని కూడా మనం మార్చుకున్నాం. రలయో రభేద అనే సూత్రం ప్రకారం రోహితమన్నా లోహితమన్నా ఒక్కటే. మన పూర్వ సంస్కృతిలో ప్రాచీనులు అగ్ని సూర్యుడు వీళ్ళకి సంబంధించిన పేర్లే ఎక్కువ పెట్టుకునేవారు, భరతుడు ఇవన్నీ కూడా. అలాగే లోహితాస్యుడు అనే పేరు వినుంటారు హరిశ్చంద్రుని యొక్క పుత్రుడు, అది విశేషం. ఎర్రని ముఖం ఉన్నవాడు అని అర్థంలో పెట్టుకున్నారు. ఈ రోహితాయ అంటే ఎర్రని వాడు అని. అదేవిధంగా రో శబ్దానికి అక్షరము శబ్దము అని కూడా అర్థం ఉన్నది. ఋతం అనేది కూడా ఇక్కడ నుంచి వచ్చింది. ఈ రోకి హితమైన వాడెవడు రోహితుడు అన్నారు. అంటే వాక్కులు అన్నిటికీ కూడా హితమైన వాడు అని అర్థం. అంటే శివస్పర్శ చేతే వాక్కు పవిత్రమవుతున్నది. అసలు వాక్కులని హితంగా పలికించగలిగేవాడు ఆయనే, అందుకే రోహితుడు అని. అలాగే మన వాక్కులని అనుసరించి మనకి హితము కలిగించువాడు అని. మనం చేసే స్తోత్రములు మంత్రములు వీటన్నిటికీ అనుగుణంగా హితము కలిగించేవాడు గనక రోహితాయ అని చెప్పబడుతున్నాడు. వాక్కు కూడా ఆ విధంగానే వెలికొస్తుంది. ఒక విత్తనం నుంచి ఎలాగైతే నెమ్మదిగా అంకురము వృక్షం వస్తుందో అలాగే మనలో పరారూప చైతన్యం క్రమక్రమంగా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వ్యక్తమవుతుంది. కనుక ఇక్కడ ఈ వృక్షము శబ్దరూప వృక్షం కూడా. ఈ శబ్దరూప వృక్షానికి ఆది నుంచి ఆ వాక్కునందు ఉండి స్థపతిగా పాలన చేస్తూ వాక్కులుగా వ్యక్తం చేయువాడు అని. ఆ వ్యక్తమైన వాక్కులనే ఇక్కడ మనం వృక్షములు అని చెప్పారు. అందుకే వేదాలను వృక్షంతో పోల్చాం మనం. మీరు వేదాలను వృక్షంతో పోల్చినప్పుడు మిగిలిన దాని అంగములన్నీ దాని కొమ్మలుగా వర్ణించారు. భారతీయులకు వృక్షాలంటే చాలా ఇష్టం. అందుకే మహర్షులు కూడా వృక్షాల నీడల్లో తపస్సు చేసుకునేవారు. ఎన్ని కుటీరాలు కట్టుకున్నా చెట్ల నడుమే. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో భారతీయులు మనకి ఆచరించి చూపించారు. ప్రకృతి నుంచి ఎలా దూరంగా బ్రతకాలో మిగిలిన వాళ్ళు మనకు నేర్పారు. ఇది విశేషం. ప్రకృతితో కలిసి గడిపేటువంటి గొప్ప సంస్కృతి. ప్రకృతిని నాశనం చేయకుండానే ప్రకృతితో ఎలా కలిసి బ్రతికి ప్రకృతిలో దాగిన పరమేశ్వరుని ఎలా దర్శించాలో చెప్పారు. అందుకే దేన్ని వర్ణించినా ప్రకృతిగతమైన వృక్షంతోనే వర్ణించాం మనం. రామాయణాన్ని చూడండి, ఏమన్నాం? రామాయణాన్ని కల్పవృక్షంతో వర్ణించారు. రామాయణం అనేది ఒక వృక్షము, దానికి ఆలవాలం ఋషులు, దానికి కాండము రామచంద్రమూర్తి, నారాయణుడు అనే పరబ్రహ్మం దానికి మూలం, దాని నుంచి వచ్చిన శాఖలే లక్ష్మణుడు మొదలైన వారు అని రామమూర్తిని వర్ణించారు. రాముడే చెట్టులా కనబడ్డాడు రావణాసుడు. ఈ రాముడు అనే చెట్టును నరికేస్తానన్నాడు ఆయన. ఇది విస్తరించుకుపోతుంది రాను రాను ఈ చెట్టు. ఈ చెట్టు పెరిగిపోతే మాలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రయం ఉండదు. ఈ రామ వృక్షాన్ని నరుకుతానంటాడు ఆయన యుద్ధకాండలో. అంటే రాముడిని వృక్షంతో పోల్చాం. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని పరమేశ్వరుణ్ణి వృక్షంతో పోల్చడం వేద సంప్రదాయం. ఆ సంప్రదాయమే రామాయణంలో వాల్మీకి చూపించాడు. ఆ సంప్రదాయాన్నే భారతంలో వ్యాసదేవుడు చూపించాడు. రెండు చెట్లు చెప్తాడు అందులో. అదేమిటంటే ధర్మరాజు అనే చెట్టుట. ఈ ధర్మరాజు అనే చెట్టుకి ధర్మరూపుడైనటువంటి కృష్ణుడు మూలమై ఉన్నట. దాని నుంచి కాండమై వచ్చేట ఎవడు ధర్మరాజు. ఆయన నుంచి శాఖలు విన్నారట నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు మొదలు ద్రౌపది మొదలైన వాళ్ళందరూ అలా విస్తరిస్తున్న వారు. వారిని ఆశ్రయించుకుని అనేక మంది మునులు ఉన్నారు. ఒక్క వృక్షం అంటే దాన్ని ఆశ్రయించుకుని ఎన్నుంటాయో దానివల్ల బ్రతికే వాళ్ళు ఎన్నో. గొప్ప వ్యవస్థ అది. అందుకే ఆయన్ని ధర్మరాజుని అలా వర్ణించారు. వీణ్ణి కూడా చెట్టుతో వర్ణించారు. రోషమయ మహాతరువు సుయోధనుండు అన్నారు. వాడెవడయ్యా అంటే ద్వేషం ఒక చెట్టు అయితే వాడన్నారు. ద్వేషానికి శాఖలున్నాయి. ద్వేషానికి అసూయలు, ఈర్ష్యలు, ఇవన్నీ దాని తాలూకు మూలాలు. దానికి మూలం అధర్మం. అంత చక్కగా వాణ్ణి వర్ణించారు. అంటే వాడు విషవృక్షం, వీడు సువృక్షం, కల్పవృక్షం. మనకి దౌర్భాగ్యాలు వచ్చి కల్పవృక్షాలు కూడా విషవృక్షాలుగా కనబడేటువంటి శూర్పణక వారసులు వస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నాం. మొత్తానికి వృక్ష వ్యవస్థ ఒకటి ఉన్నదే, ఆ వృక్షాన్ని ప్రతిదాన్ని విస్తారమైన లక్షణం, మూల వ్యవస్థ, ఇదంతా చూస్తే ప్రపంచం యొక్క మొత్తం లక్షణం ఒక్క వృక్షంలో కనిపిస్తుంది మనకి. మనకు చూడడం చేతనవాలే కానీ విశ్వం మొత్తం నిర్మాణం ప్రతి వస్తు నిర్మాణంలో కనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి, అంటే మ్యాక్రో మైక్రో అని అన్నారు. బ్రహ్మాండం అంతా ఎలా నిర్మాణం నడుస్తుందో అణువు కూడా అలాగే నిర్మాణమే నడుస్తున్నది. అందుకే అణువులో ఏదుందో బ్రహ్మాండంలో అదే ఉంది అన్నారు ఎవరు, శంకరాచార్యుల వారు. సరిగ్గా అర్థం చేసుకోలేక ఏమండి బ్రహ్మాండంలో అణువులు ఉన్నప్పుడు అణువులు బ్రహ్మాండాలు ఎక్కడుంటాయని నానా గొడవలు పడ్డాం. వ్యవహారంలో భేదం కనిపించినా పరమార్థంలో అంతా ఒక్కటే అన్నాడు. ఇది శంకరుల యొక్క హృదయం. ఎలా ఒకటో మీరు చూడండి. ఒక్క వృక్షాన్ని మీరు పరిశీలించినా సృష్టి వ్యవస్థ అంతా కనిపిస్తుంది. ఒక విత్తనాన్ని గమనించితే సృష్టి కనిపిస్తున్నది. అణువును పరిశీలించినా బ్రహ్మాండ రచన శిల్పం తెలుస్తుంది. ఇంత చక్కగా ఎవరండి నిర్మాణం చేయగలరు? ఇంత జగత్తు చూసి ఇంత విశ్వం ఎలా నిర్మాణమైందో అని ఆశ్చర్యపోనక్కర్లే. అంత విశ్వం నువ్వు స్టడీ చేయదలుచుకుంటే ఒక అణువుని స్టడీ చేయన్నాడు పరమేశ్వరుడు. అంత అంతుపట్టని దాన్ని చేసి అందులో కూడా అంతు పట్టేటట్లుగా చేయగలిగేటటువంటి అంతు పట్టని వాడు ఆయన. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి వృక్షాణాం పతయే నమః అన్నప్పుడు ఇన్ని అర్థాలతో రోహిత అనే దాని నుంచి వెళతాం. ఇటువంటి స్వామి నమో మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః. ఇక్కడ మన వర్ణ వ్యవస్థకు మూలాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. అది ఏ సమాజం అనేయండి, వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. కొందరు అంటూ ఉంటారు భారతీయత అంటే భారతీయులందరూ ఈ జాతి వర్ణ వ్యవస్థతో విడిపోయారండి అని అంటారు. ఏమండి డాక్టర్లు, డాక్టర్లోనే బోర్డు వ్యవస్థలు ఉన్నాయి. గుండె చూసేవాడు ఒకడు, ఊపిరితిత్తులు చూసేవాడు ఒకడు. ఇదంతా చూసి ఈ వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైపోయింది అంటామో మనం. ముక్కలు చెక్కలు కాదు, వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైనా శరీరం ముక్కలు చెక్కలవదు కదా, దాని గుండె అన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే ఈ వ్యవస్థ ఏ సమాజంలోనైనా ఉంటుందండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వ్యవస్థ. బ్రాహ్మణులు అంటే బుద్ధితో సమాజాన్ని పాలించేటటువంటి వాళ్ళు, క్షత్రియులు అంటే బాహువుల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అర్థం ప్రొటెక్షన్ డిఫెన్స్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ వైశ్యులు, ప్రొడక్షన్ సైడ్ వీళ్ళు. ఈ నలుగురు లేని సమాజం చూపించండి. మరి భారతదేశంలో పుట్టుకతో ఉన్నది, అది వాళ్ళందరికీ తట్టుకోలేని బాధ. ఎందుకంటే ఇలా వచ్చింది అంటే ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి కనుక. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కనుక, నా తండ్రి చేశాడు, నా తాతలు చేశారు, నా ముత్తాతలు చేశారు, నా అబ్జర్వేషన్తో చాలా వస్తున్నాయి, జెనెటికల్గా చాలా వస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలోనే డౌట్లు పడే సమాజాల్లో ఇవి వ్యవస్థగా బలపడడం కష్టం. భారతదేశంలో ఆ బాధ లేదు, అందుకే ఇక్కడ వ్యవస్థగా బలపడ్డాయి. ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకుని ఆ రెండు ఆ నాలుగింటికి కోఆర్డినేషన్ ఎలాగో పురుష సూక్తం చూపించింది మనకి. పురుష సూక్తంలో బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత అంటే సమస్తము ఒకే పురుషుని దేహంలో ఉన్నాయి అన్నప్పుడు దేహంలో మనం తలకి పాదాలకి కూడా రక్షణ ఎలా కల్పించుకుంటామో అదేవిధంగా సమాజంలో నలుగురు కూడా ఈశ్వర స్వరూపులు అనే భావన పురుష సూక్తంలో ఉంది. రుద్రంలో కూడా అదే చెప్తున్నారు. అందుకే రుద్రము పురుష సూక్తము స్త్రీ సూక్తము కలిసి అభిషేకం చేస్తూ ఉంటారు. మనకి రాను రాను ఆగమాలు అవి అభివృద్ధి చెందినప్పుడు అనుష్ఠానాల్లోకి వచ్చినప్పుడు కొన్ని భ్రమను కూడా వ్యాపించకపోయే మనకి. అందులో ఒకటి రుద్రమేమో శివుడిదని, పురుష సూక్తం అంటే విష్ణువుదని, స్త్రీ సూక్తం అంటే లక్ష్మీదేవిదని అనుకుంటూ ఉంటాం. కానీ మూడు ఒక్కరివే. అందుకే మనకి రుద్రాభిషేకంలో మూడు చెప్తాం. ఎందుకు చెప్తున్నాం? ఇంత చూసిన తర్వాత రుద్రం బాగా అర్థమైతే విశ్వరూపుడు ఈయన అని తెలిసినప్పుడు అదే విరాట్ పురుషుడిగా అక్కడ దర్శనమిస్తుంది. ఆయన తన చైతన్యంతో సిరితో నింపేశాడు కనుక శ్రీ సూక్తం అన్నాం. అంతే, మూడు కలిపి ఒకటే చెప్తున్నాయి. ఇది తెలియక అజ్ఞానంతో రుద్రం అంటే శివుడిదని, విష్ణువుది, విరాట్ పురుష సూక్తం అనే భ్రమలు మనం కల్పించుకున్నాం. కానీ వేదం మాత్రం ఒక్క పరమేశ్వరునే వర్ణిస్తున్నది. ఇది బాగా బాగా మాటి మాటికి గుర్తుపెట్టుకోండి. ఇదేదో నేను శివకేశం అభేదం ప్రతిపాదించడానికి తాపత్రయపడుతున్నాను కాదు, సహజంగా ఉన్నటువంటిది. వేదం చెప్పిన ఒక సహజమైన ప్రక్రియ ఈ పరమేశ్వర స్వరూప ఆవిష్కరణ. దీన్ని మనం గ్రహించడానికని వివరణ అంతా ఇస్తూ ఉన్నాం. కొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని విష్ణువాలయాల్లో కూడాను పురుష మన రుద్రంతో అభిషేకం చేసే విధానం ఉంది. ఒకరోజు చేస్తారు తదేదో. అది చేసినటువంటి వారు అయ్యో శివుడు చదివిసేమని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారట. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. ఏమంటే మా గురువులు చెప్పారు అంటే అజ్ఞానం అక్కడి నుంచి వచ్చిందనమాట అనుకోవడమే తప్ప, గురువులు చెప్పారు కనుక మీరు జ్ఞానులు అనుకోవద్దు. వాడు అజ్ఞానానికి గురువా జ్ఞానానికి గురువా తెలుసుకోండి. ఏనుకో అందుకోసం భేద దృష్టి అనేటటువంటిది వైదికంలో ఎప్పుడూ ఉండకూడదు. మనం అందరం ఒకే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం, ఆయన శివుడన్నా విష్ణువన్నా ఒక్కటే, అది తెలుసుకోండి. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే విరాట్ పురుష వర్ణంలో ఏ వర్ణ వ్యవస్థ చెప్పబడుతుందో దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నిన్ననే మనం ఈ విషయాన్ని కొంతమేరకు చెప్పుకోవడం జరిగింది. దాని కొనసాగింపు మంత్రినే వాణిజాయ, మంత్రినే అంటే మంత్రుల వ్యవస్థ ఒకటి ఉంది మనకి. మంత్రులు అంటే అర్థం ఏమిటంటే మంత్రము అనగా ఆలోచన అని అర్థం. మంత్రిని అంటే ఆలోచనాపరులైన వారు అని. ఈ మంత్రిని అనే రూపంతో భగవంతుడు కానీ మన బుద్ధిలో లేకపోతే సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఒక వస్తు నిర్మాణం చేయాలి, ఏ విధంగా నడపాలి అనే బుద్ధిశక్తి పనిచేయదు. అందుకే మన లోపల ఇవన్నీ బయట ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంది. మనం ఆలోచించి ఒక అనుష్ఠానం చేసేటప్పుడు ప్రతివాడు బ్రాహ్మడే, తనని తాను కాపాడుకునేటప్పుడు ప్రతివాడు క్షత్రియుడే, తను సంపాదించుకున్న దాన్ని వినియోగించుకుని కుటుంబంలో పంచేటప్పుడు ప్రతివాడు వైశ్యుడే, తనకో తన ఇంటికో సేవ చేసుకుంటూ ఉత్పత్తి చేసినప్పుడు ప్రతివాడు శుద్ధుడే. ప్రతివాడులోని నాలుగు వ్యవస్థలు ఉంటాయి. అందుకే చెప్పాను సృష్టి ఎంత చక్కగా పరమేశ్వరుడు అమర్చాడంటే విశ్వంలో ఎంత ఉందో ప్రతి అణువులోనే అంతే పెట్టాడు. అది విశేషం. దీనిలో మళ్ళీ ప్రపోర్షన్లో ఒకళ్ళో ఈ ఆలోచనాశక్తి బాగా విజృంభించి వస్తే వాడికి ప్రత్యేకంగా గౌరవం, ఈ అనుష్ఠాన శక్తి ఇంకోడు బాగా వినియోగిస్తే వాడిని ఆ వర్ణం వాడిగా చెప్తున్నాం. కానీ ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. గానం చేసే లక్షణం అందరిలోనూ ఉందా లేదా చెప్పండి. ఎవడో ఒక్కడు స్టేజ్ మీద ఎక్కి పాడగలడు, అందరూ అసాహసం చేయలేరు కదా. అలాగని పాడే గొంతు ఎవరికీ లేదా చెప్పండి, అందరికీ గొంతుంది. ఎవడో వాడి పాట వాడు పాడుకుంటున్నాడు. అందుకోసం అందరిలోనే అన్నీ ఉంచుతాడు పరమేశ్వరుడు. అవసరమైనవి ఏవో కొందరిలోంచి ఎక్కువ వెలికి తీస్తాడు, అందులోంచి వచ్చిన దానికి ఈశ్వర విభూతిగా నమస్కరించాలి. అది భారతీయ వైదిక మతంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ సమన్వయాన్ని దర్శించలేక మనకి చిన్నప్పుడు కథ 2వ క్లాస్ 3వ క్లాసులో ఉండేది. వాడికి ఒక కళ వస్తుందని చెవి కాళ్ళు అన్నీ కలిసి కొట్లాడుకుంటాయని, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని చిన్నప్పుడు కదా. ఇప్పుడు ఆ వ్యవస్థ వచ్చేసింది మనకి, ఆ అజ్ఞానపు వ్యవస్థ. దాన్ని మనం వైదికమైన మంత్రములతో అర్థం చేసుకోగలం. నమో మంత్రినే వాణిజాయ కక్షాణాంపతే నమః. మంత్రుల రూపంలో ఉన్నవాడు దేశ వ్యవస్థకి మంత్రి ఉంటాడు ఎలాగూ. మంత్రి అంటే ఆలోచనాపరుడు. రాజ్యాన్ని నిర్వహించాలంటే ఎంత గొప్ప ఆలోచనలు ఉండాలండి. మంత్రులకు ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే అప్పుడు మంత్రులకు దేశాన్ని ఎలా కాపాడాలి అనే ఆలోచన, ఇప్పుడు మంత్రులకి ఆ ఉన్న కొద్ది కాలంలో తాము ఎలా పెరిగిపోవాలన్న ఆలోచన. ఎప్పుడు వాళ్ళు మంత్రులే. సరే అవలా ఉంచుదాం. రహస్యం అనేది దేశానికి అవసరం. అంతేగాని నాకు ఏ కల్లా కపటం లేదండి అని చెప్పి దేశంలో ఉన్న వ్యూహాలన్నీ బయటకు పెట్టేస్తే వాడు ఏమవుతాడండి. అందుకే కల్లా కపటం ఉండాలి, ఉండవలసిన చోట. అందుకే మంత్రినే ఒక రహస్య వ్యవస్థని కాపాడువాడు. ఎక్కడున్నాడండి? ఓహో మంత్రుల రూపంలో ఉన్నాడా? కాదు, ఇక్కడున్నాడు. ఎంత యంత్రాంగం నడుపుతున్నాడో, మనం ఏ కర్మకి ఏ ఫలితం చేస్తున్నామో మనకే తెలియని వాడు లోపల ఏం అనుభవిస్తున్నామో తెలియదు. అసలు శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఊపిరి జరిగిపోతుంది కానీ మనం తీయడం లేదు, అవునా లేదా? ఊపిరి తీస్తున్నానండి అంటే అజ్ఞానం. మనం తీస్తున్నామా? ఊపిరి తీస్తున్నాం అనుకుని ఎవడైనా ఇక్కడ అనుకుంటున్నాడే చెప్పండి. ఊపిరి తీస్తున్నాం, ఊపిరి ఆపేస్తాం అని అనుకునేటట్టయితే మన ఇష్టం ఉంచినంతసేపు ఊపిరి తీయచ్చు, కానీ జరుగుతుందా? లేదే. కనుక మన లోపల ఈ మంత్రాంగం అంతా నడుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మంత్రిని అని చెప్పబడుతున్నాడు. ఆయన్నే వాణిజాయ అంటే మంచి వ్యాపారస్తుడైన శివుడికి నమస్కారం. అంటే శివుడు వ్యాపారం అన్నమాట, గొప్ప వ్యాపారి. అందుకే హీనంగా చూడకు దేన్ని అని మనకు ఎవడో వచ్చి చెప్పక్కర్లే. మన వేదమే చెప్తుంది ఎవరిని హీనంగా చూడకు. వాణిజాయ వాణిజ్య రూపంలో ఉన్న రుద్రుడు అని చెప్పారు. వాణిజ్యం అనేది ఏం తక్కువండి? ఒక వస్తువు తీసుకోవడం, దానికి సరియైన విలువని కేటాయించడం, దానికి ఆ విలువకు తగ్గ వస్తువుని తిరిగి తీసుకుని దాన్ని అందించడం. ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వంలో ప్రతిదానిలో ఉంది. మనం అనుకునే వ్యాపారం ఒక్కటే కాదు, ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వమంతా ఎలా పరమేశ్వరుడు వ్యాపింపజేశాడో చూడండి.
1: ఓం నమశివాయ. డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் சிவதத்துவம். Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: ఈ దివ్యమైనటువంటి చిదంబర క్షేత్రము బాహ్యము భావము అని రెండు విధములుగా ఉంటుందని, బాహ్య యాత్ర క్రమంగా మన భావయాత్రకి దోహదపడాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడిని తప్ప బయటవన్నీ చూడడం మనకు అలవాటు. ఉపనిషత్తు అందుకే చెప్పింది, పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షిత్ అని మాట అన్నది. సృష్టిలో 99.9% మంది బహిర్ముఖులై ఉంటారు, బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఏ విషయం చెప్పినా బాహ్యంగా చూడాలి. అది లోపలున్నదయ్యా అని చెప్తే మెదడు పనిచేయదు. కానీ అది ముఖ్యమైనది, లోపలున్న వాడిని తెలుసుకోవడం ముఖ్యం. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒకే ఒక్క వాక్యంతో లలితా సహస్రనామం మనకు చెప్పినది. అంతర్ముఖులైన వారు మాత్రమే ఆ లోపల వారిని దర్శించగలరు. కనుక లోపలున్నటువంటి చిదంబర నటరాజుని దర్శించడం కోసం బహిర్ముఖులమైన మనకి బాహ్యమైన క్షేత్రం ఉన్నది, అది చిదంబర క్షేత్రం. అది ఈ చిదంబర క్షేత్రములో ఉపాసన చేసి అంతర్ముఖులమై లోపల చిదంబరాన్ని దర్శించాలి. ఇలాగ భావ బాహ్య సమన్వయం అనేటువంటిది చిదంబర రహస్యంలో పరమార్థం. ఈ చిదంబర క్షేత్రం అనాది అయిన క్షేత్రమని, ఇది సాక్షాత్ పరమేశ్వరుడే నిర్మాణం చేశాడని, దీనికి పుండరీకపురమని వ్యాఘ్రపురమని పేర్లు కూడా ఉన్నాయని, ఇది ఆకాశలింగము నటరాజ క్షేత్రము, రెండు విశేషణాలు దీనికి చెప్పబడుతున్నాయి. ఇటువంటి ఈ దివ్య క్షేత్రంలో ఇతరత్రా ముఖ్యమైన తీర్థములు కొన్ని ఉన్నాయి. ఇందులోను మూర్తుల్ని చెప్పుకున్నాం. ఒకటి క్షేత్ర మహాత్మ్యంతో పాటు మూర్తులు, మూర్తులు నటరాజమూర్తి, సాక్షిణిగా ఉన్నటువంటి శివకామసుందరి, వారు ఉభయుల యొక్క దివ్య వైభవాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి గణపతి మొదలైనటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు, దేవగణములు ఋషిగణములు. ఇది మూర్తి వైభవం చెప్పుకున్నాం. ఇంకా ఆ తీర్థముల్లో కొన్ని విశేషాలు చెప్తున్నాడు ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు నందీశ్వరునికి. అయితే ఈ తీర్థం గురించి విన్నా కూడాను పాప సంహారం జరుగుతున్నది. భావనాత్మకంగా మనం చిదంబర యాత్ర చేయవచ్చు. చిదంబరంలోను ముఖ్య తీర్థములు ప్రస్తావిస్తూ దాని మహిమని చెప్తున్నాడు ఈశ్వరుడు. యోత్ర నృత్యతి దేవే సహ స్వాత్మానంద ప్రకాశక సౌహమేవ సదా గౌరీ తత్ర మాం పరిపశ్యతి. నిన్న చెప్పుకున్న దాని నుంచి కొత్త అంశంలోకి వెళ్లేటప్పుడు నిన్నటి విషయాన్ని మళ్ళీ శివుడే చెప్తున్నాడు ఇక్కడ మరొక ప్రత్యేకమైన శ్లోకంలో. అత్ర నృత్యతి దేవేశ చిదంబరంలో దేవదేవుడైన మహాదేవుడు సదాశివుడు నాట్యం చేస్తాడు. ఆ నాట్యము స్వాత్మానంద ప్రకాశకము, స్వాత్మ ఆనంద ప్రకాశకమది. తత్ర భక్తిమతానృణాం ప్రసన్నోహమనుక్షణం జగన్మాం తత్ర నృత్యంతం దృష్ట్వా పాపై ప్రముచ్యతి. భక్తిమతులు మాత్రమే నన్ను అక్కడ చూడగలరు, పైగా నాకత్యంత ప్రియమైనటువంటి ఆ క్షేత్రంలో ఏ కొద్దిపాటి సాధన చేసినా అది లెక్క కందనంత అనంత ఫలాన్ని ఇస్తున్నది. ఇక్కడ ప్రత్యేకమైన మాట చెప్పారు క్షేత్రాదులు. ఎందుకు అంటే మనం చేసే సాధనలు విశేష ఫలం కావాలంటే క్షేత్రం కావాలి. జీవితం అంతా కూడా సాధనామయంగా ఉండాలి. మానవ జన్మ దొరికిన దగ్గర నుంచి, మన బుద్ధికి తెలిసిన దగ్గర నుంచి కనీసం జీవితం సాధనామయం చేసుకోవాలి. ఈ జన్మ దొరికే కూడా ఎవడి సాధనకు వినియోగించడో వాడు భగవంతుడిచ్చిన అపూర్వమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడే. ఈ శరీరాన్ని యోగం కోసం ఇచ్చాడు పరమాత్మ. ఆ యోగము ద్వారా మనం ఆయన సాధించాలి. అందుకే రామకృష్ణ పరమహంస చెప్పారు, పరమాత్మ ప్రాప్తికే ఈ జీవితం. జీవితానికి లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యం? పరమాత్మ ప్రాప్తి. ఆ లక్ష్యం వైపు మనం ఎంతవరకు ప్రయాణిస్తున్నాం, ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవలసినది. ఈ సాధనా క్రమంలో రకరకాల ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులు, నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు యతీశ్వరులు. వారు నిరంతరం ఆత్మజ్ఞానానికే సాధన చేస్తూ ఉంటారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు నిరంతరం చేద్దామంటే కుదరదు. వాళ్ళకి అనేక రకమైన బాధ్యతలు, గృహస్థులు కనుక ఉండవలసినటువంటి తతంగాలు తంటాలు ఉంటాయి. అటువంటి వారికి ఎలాగూ అంటే వారు కూడా సాధనామయంగా ఎలా జీవించాలో మనకి శాస్త్రములు చెప్తున్నాయి. అటువంటి వారు కూడా తమ యొక్క కాలంలో కొంతకాలం క్షేత్రయాత్రలకి కేటాయించుకోవాలి. ఎందుకంటే మన నివృత్తి మార్గంలో ఉన్న మహాత్ములు, తపస్సులు అందరూ నిరంతరం ఆ క్షేత్రాల్లోనే సంచరిస్తారు. వాళ్ల తపస్సు చేత ఆ క్షేత్రానికి మరింత శక్తి వస్తుంది. అలాంటి చోటుకు మనం చేరి సాధన చేయడం వల్ల మన గృహకృత్యాలలో, గృహాలలో చేసే సాధన కంటే కొన్ని కోట్ల రెట్ల ఫలితం అక్కడ లభిస్తుంది. అందుకు క్షేత్రములు ప్రధానం. అందున సాధనా ప్రధానమైన క్షేత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని క్షేత్రాలు కేవలం అభీష్ట సిద్ధి కోసం పనికొస్తాయి. కొన్ని క్షేత్రములు సాధన కోసం, తత్వజ్ఞానానికి కోసం పనికొస్తాయి. అలాంటి తత్వసిద్ధికి, అభీష్ట సిద్ధికి, మంత్రసిద్ధికి పనికొచ్చే క్షేత్రములు కొన్ని ఉన్నాయి. కనుక సాధకుడు ప్రత్యేకంగా ఆ క్షేత్రములు ఏమిటో తెలుసుకుని అక్కడికి వెళుతూ ఉండాలి. కొన్ని క్షేత్రాలకు వెళ్లి దండం పెట్టుకుంటే చాలు, మొక్కులు తీరిపోతాయి. వాటికి అంతే ప్రయోజనం. అవి అభీష్ట సిద్ధి క్షేత్రాలు. కానీ మంత్రసిద్ధికి కొన్ని క్షేత్రాలు ఉంటాయి, తత్వసిద్ధికి కొన్ని ఉంటాయి. అలాంటి తత్వసిద్ధి, మంత్రసిద్ధి ఇవ్వగలిగిన క్షేత్రాల్లో పుండరీకపురం ఒకటి. అది దీని యొక్క ప్రత్యేకత. అందుకు స్వామి చెప్తున్నాడు, స్థానానామపి సర్వేషాం తన్మే స్థానం ప్రియం సదా. నా స్థానములన్నిట్లోకి ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రం గనక తత్ర జప్తం, హుతం, దత్తం అసంఖ్యేయ గుణం భవేత్. అక్కడ చేసిన జపము గాని, హుతం అంటే హోమము గాని, దత్తం అంటే దానము, జపము, హోమము, దానము ఇవి అసంఖ్యేయ గుణం భవేత్. ఎన్ని రెట్లు అంటే చెప్పలేమన్నాడు. అసంఖ్యేయ, లెక్క కందని గుణితముగా అది ఫలిస్తున్నది. అయితే ఆ దివ్యమైన క్షేత్రంలో ఉన్న ప్రత్యేకతలు కొన్ని కొన్ని ఉన్నాయి. ఒకటి మూర్తి ప్రత్యేకత చెప్పుకున్నాం, ఇంకోటి తీర్థ ప్రత్యేకత. ఎంత క్షేత్రమో అంత తీర్థం చిదంబరం. క్షేత్రము అంటే భూమికి ప్రాధాన్యం ఉంటే క్షేత్రం అంటారు, నీటికి ప్రాధాన్యం ఉంటే తీర్థం అంటారు. అక్కడ క్షేత్రం ప్రసిద్ధి, ఇక తీర్థం కూడా, చిదంబరం తీర్థం కూడా. ఎలాగో అంటే పుణ్యమైనటువంటి తటాకాలు అక్కడ ఉన్నాయి. మహానదులు ప్రవహించకపోయినా పరమ పుణ్యమైన తటాకములు ఉన్నాయి. అందులో తటాకమస్తి తత్రాగ్రయం శివగంగాభిధానకం, శివగంగా అనబడేటువంటి ఒక అద్భుతమైన తటాకం అక్కడ ఉంది సుమా అని చెప్తున్నాడు. ఈ శివగంగ గురించి ప్రత్యేకత కొంత అధ్యాయం ఉన్నది. ఈ శివగంగ శివకామ సుందరికి ఒక ప్రత్యేకమైన మందిరం ఉంది. ఆ మందిర సమీపంలో ఉన్నది. చిదంబరంలో ఆ ఆలయ ప్రాకారం లోపల తిరిగితేనే మన కాళ్ళు నొప్పిడితే అంత ఉందండి. అత్యంత విశాలమైన ఆలయం. ఆ ఆలయం లోపల శివకామ సుందరి ఆలయం ఉంది. దాని ఎదురుగా తటాకం ఉన్నది. ఇప్పటికీ ఆ తటాకం ఉన్నది శివగంగ. ఇది కాకుండా స్వామి ఆలయం ఏదైతే ప్రధానంగా ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నదో దానికి ప్రక్కన పరమానంద కూపమునకు నుంచి కూడా ఉన్నది. దానికి కూడా వారు శివగంగను వ్యవహరిస్తారు. అసలు శివక్షేత్రాల్లో నుయ్యున్నా శివగంగని పేరు దానికి. ఇది గంగతో సమానం. ఏంట అక్కడ చిత్రం ఏంటంటే, ఇప్పటికీ అక్కడ ఉన్న అర్చక స్వాములు చెప్తారేంటంటే, ఈ తటాకంలో ఆ కూపంలో గంగాదేవి తన సంపూర్ణ కళలతో అక్కడ ఉంటుంది అని చెప్పబడుతుంది. మరి గంగాధరుడే ఉన్నప్పుడు గంగ ఉండడానికి ఆశ్చర్యం ఉన్నదండి. పైగా అమృతప్రాయమైనటువంటి జలమది ఈ పరమానంద కూప జలము. అలాంటిది ఈ శివగంగ అలాంటిది. తటాకం ఒక పెద్ద చెరువు. దీని వల్ల కోనేరు అని మనం అంటూ ఉంటాం ఆలయాల్లో, అలాంటి కోనేరు. కానీ ఇది అత్యంత ప్రాచీనమైనది. ఆ క్షేత్రం ఎంత ప్రాచీనమో ఆ తటాకం కూడా అంత ప్రాచీనమే. దాని దక్షిణ తీరంలో నేను ఆనంద తాండవం చేస్తుంటాను అన్నాడు. తస్య దక్షిణ తీరేహం కరోమి ఆనంద తాండవం. అయితే ఇంత శివగంగ చెప్తున్నారండి, వెళ్లాలని కోరుకుంది అంటే మంచిదే, ఆ కోరిక జనించడం మంచిదే. కానీ శ్రవణాదేవ యస్యాసు పాపరాశి ప్రణశ్యతి. శివగంగ అనే నామం అన్నా చాలుట పాపరాశి దగ్ధమవుతుందట. అందుకే మహానుభావుడు అప్పయ్య దీక్షితులు వారు, అప్పయ్య దీక్షితుల గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. గతంలో శివకర్ణామృత ప్రసక్తి మనం చేసుకున్నప్పుడు అప్పయ్య దీక్షితులు వారు ఆదిశంకర భగవత్పాదుల వారి తర్వాత మళ్లీ అంతటి వారు. మళ్లీ వేదమతంలో వచ్చిన అనేక రకాల చీలికలన్నింటినీ తిరిగి ఖండించి సమన్వయపరిచినటువంటి మహాత్ముడు. మనకు మన చరిత్రలో గొప్ప వాళ్ళ గురించి తెలియడం తక్కువ. అప్పయ్య దీక్షితులు కూడా ప్రాతస్మరణీయులైనటువంటి మహాత్ములు. ఈయన ద్రవిడ దేశానికి చెందినవారు. ముఖ్యంగా మనకు చిత్తూరు ప్రాంతానికి దగ్గరలో, అప్పటికి తమిళనాడు వస్తుంది, చిత్తూరు దాటి వెళ్ళాక మనకి అడయప్పాలెమును గురున్నది. అది అప్పయ్య దీక్షితుల వారి యొక్క జన్మభూమి. ఆయన ప్రతిష్ఠించిన కాలకంఠేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు కూడా ఉన్నారు. దాన్ని పునరుద్ధరణ చేసి బాగా వ్యాప్తి చేసినటువంటి మహాత్ములు కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఈ కాలకంఠేశ్వర క్షేత్రాన్ని దర్శించే భాగ్యం ప్రత్యక్షంగా కలిగింది. ఆ అనుభూతిని కూడా మీకు చెప్పుకుంటూ అనుభూతిలోంచి వచ్చిన మాట చెప్తున్నా. ఈయన మహాసిద్ధ పురుషుడు. మొత్తం 104 యజ్ఞాలు చేశాడు, 104 గ్రంథాలు రచించారు ఆయన. ఆ రోజుల్లో సంస్కృత పండితులు అందరూ కూడాను ఆయనకు పాదాక్రంతలు. ఇప్పటికీ కూడా సంస్కృత సాహిత్యంలో ఆయనకు ఉదాత్తమైన స్థానం ఉంది. కువలయానందం అనే అలంకార శాస్త్రాన్ని కూడా రచించినటువంటి మహానుభావుడు ఆయన. జగన్నాథ పండితురాయలకి సమకాలికులను కూడా కొందరు చెప్తారు. మొత్తానికని సిద్ధపురుషుడు. ఆయన ప్రస్తావన వచ్చింది కనుక ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ వేలూరు రాజైనటువంటి చినబొమ్మ నాయకుడు, ఎందుకంటే ఈయన జన్మత స్మార్తుడైనప్పటికీ వీళ్ళ నాన్నమ్మ వైష్ణవానికి చెందినటువంటి వ్యక్తి కనుక వైష్ణవ ధర్మముడు బాగా తెలుసు, మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తి అంటే విష్ణు ద్వేషము లేని హరిహర అభేదాత్మకమైన శివభక్తి, అలాంటి భక్తుడు ఆయన. పైగా వైష్ణవుల గురించి వైష్ణవులకు కూడా తెలియని గ్రంథములు రచించాడు ఆయన. వేదాంత దేశకులు రచించినటువంటి యాదవాభ్యుదయానికి అద్భుతమైన వ్యాఖ్యానం రచించాడు. తాను ప్రత్యేకించి వరదరాజస్తవము అని కంచి వరదరాజస్వామి మీద చాలా అత్యద్భుతమైన స్తోత్రం రచించాడు. అది విని వరదరాజస్వామి తలుపు పెట్ట, అంత గొప్ప స్తోత్రం అది. ఆ మహానుభావుడు తాను ఒకప్పుడు యజ్ఞం చేశాడు. ఈ చినబొమ్మ నాయకుడికి కిట్టనటువంటి కొందరు వైష్ణవాచార్యులు ఈయన మీద చెడుగా చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాజుగారికి కూడా ఈయనంటే ఉన్న గౌరవం చేత. అయితే కాంచీక్షేత్రంలో ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే చినబొమ్మ నాయకుడు అక్కడికి వచ్చారు. వచ్చి తన చేతిలో ఉన్నటువంటి వస్త్రములు అవి సమర్పణ చేశారు ఈయనకి భక్తిగా. యజ్ఞం జరుగుతుంది కనుక వస్త్రాలు అందుకుని ఆ అగ్నిహోత్రాలను వేశాడు ఆయన. వెంటనే శత్రువులు ఎప్పుడు కాచుకూర్చుంటూ ఉంటారు, చూసారా ఎంత నిర్లక్ష్యం, మీరిచ్చిన వస్త్రాలు అగ్నిలో వేశాడు అని మాట చెప్పారు. కానీ అతను ఏమి అనలేక మరుసటి రోజు మళ్లీ వచ్చినప్పుడు ఈయనే అన్నారు, నిన్న నేను అగ్నిహోత్రంలో వస్త్రాలు వేశాను, ఎందుకు వేశాను నీ సందేహం రావచ్చు, నేను అప్పుడు దీక్షలో ఉన్నాను కనుక నీతో మాట్లాడలేదు, నువ్వు వేసిన వస్త్రాలు ఏవయ్యాయో నేను చూపిస్తాను ఇటు చూడన్నాడు అగ్నిహోత్రం వైపు. వెంటనే అగ్నిహోత్రం నుంచి అగ్నిభట్టారకుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాజు వేసిన వస్త్రాలు కట్టుకుని కనబడ్డాడండి అగ్నిభట్టారకుడు. ఇలాంటివి ఆయన చరిత్రలో ఇటీవల కాలమే, కొద్ది కాలం క్రితమే మనకి ఇది జరిగినటువంటి, సుమారు 15వ శతాబ్దంలో జరిగినటువంటి ఘట్టం ఇది. అంటే మహాత్ములు తపస్సులు ప్రతి కాలంలో వస్తూ ఉంటారు, అది చెప్పుకోవడం కోసం. ఈ మహాత్ముడు, ఇన్ని గ్రంథములు రచించిన మహాత్ముడు 70వ ఏటు వచ్చిన వెంటనే చిదంబర క్షేత్రాన్ని చేరుకున్నారు ఆయన. ఇంకెక్కడికి లేదు, చిదంబర క్షేత్ర వాసమే చేస్తూ ఆయన అన్నది ఏంటంటే శివగంగా చిదంబరేశ్వరుడు ఈ రెండు చాలు నాకు అన్నారు. ఇంత మహాపండితుడై అంత యోగి అయి చిదంబర క్షేత్ర వాసం చేసి చిదంబరంలోనే తనువు జాలించాడు ఆయన. ఆయన కూడా చిదంబరం యొక్క యోగాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ శివగంగ గురించి పేర్కొన్నారు ఆయన. ఎందుకంటే శివునికి తన భక్తుల గురించి చెప్తే చాలా సంతోషం కనుక చిదంబరాన్ని ఆశ్రయించి ముక్తి పొందిన అప్పయ్య దీక్షిత వారిని ఒకసారి స్మరించుకున్నాం. ప్రాతస్మరణీయుడైన మహాత్ముడు అని శివకర్ణామృతం అనేటువంటి 368 శ్లోకాల ఒక అద్భుతమైన గ్రంథం ఇచ్చాడు. చెప్పుకోవడానికి మనకు ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి ఎలాగైతే కృష్ణకర్ణామృతం రామకర్ణామృతం ఉన్నాయో ప్రసిద్ధిగా, ఈ శివకర్ణామృతం కూడా అంత రమణీయమైనటువంటి ఒక గ్రంథం అది. మరొక సందర్భంలో ఎప్పుడైనా చూద్దాం, ప్రస్తుతానికి నమస్కారం దానికి. కానీ మహానుభావుడు రచించాడని చెప్పడం వరకు చెప్పుకుంటున్నాం. ఆయన ఈ చిదంబర క్షేత్రంలో శివగంగ గురించి చాలా విశేషం చెప్పారు కనుక ఈ ప్రస్తావన చేయడం జరిగినది. పైగా తృప్తి చెందాడు ఆయన చిదంబరం చేరక, కైలాసానికి చేరినంత ఆనందం పడ్డాడు. ఇంక జీవితంలో ఇంకేం కావాలి, ఇంకా ఆయనలో లీనమవడమే. మరొక విశేషం ఏంటంటే ప్రత్యక్ష మోక్ష ప్రదాత చిదంబర నటేశ్వరుడు. అందుకే కొన్ని స్మరిస్తే మోక్షం, కొన్ని మరణిస్తే మోక్షం. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలం, ఇలా కొన్ని మనకు శాస్త్రములు చెప్పారు. కాశీలో మరణిస్తే గాని మోక్షం రాదు, కానీ అది అంత తేలిక కాదు, చాలా మందికి తెలిసిన విషయమే. మన కాశీఖండంలో చెప్పుకున్నా విషయాలన్నీ. ఇక స్మరణాత్ అరుణాచలం, అరుణాచలేశ్వరుని స్మరించితే చాలు ముక్తి ప్రదానం చేస్తాడు. స్మరించితే ఈయనున్నాడే దర్శనాత్ అభ్రసదసి, దర్శనాత్ దర్శన మాత్రమేవా, స్మరణైనా కొంచెం మనస్సును ఏకాగ్రం చేయాలండి. దర్శనానికి ఏం చేయాలి, కళ్ళప్పగించి చూస్తే చాలు అక్కడ ఉన్న స్వామిని. దర్శనాద్ అభ్రసదశి అన్నారు ఇక్కడ. అలాంటిది నిరంతరం స్వామిని దర్శిస్తూ అక్కడ తిరిగితే చాలు, అలాగ ముక్తి పొందినటువంటి మహాత్ముడు. పైగా అలాగ వ్యక్తి నిలబడి ఉండగా అతడి యొక్క జ్యోతిని లోపలికి లాగి ముక్తినిచ్చిన ప్రత్యక్ష నిదర్శనాలు నటరాజు దగ్గర కనబడతాయి. మరొక క్షేత్రం పూరి జగన్నాథస్వామి దగ్గర కనబడుతుంది. ఇద్దరి భద్రత కనబడుతుంది చరిత్రలో. కనుక మన క్షేత్రాల గురించి పరిశోధిస్తే అనేక కోణాల్లో దర్శించవచ్చు. కొన్ని మనకి ఎలా ముక్తినిచ్చాడో తెలియదు, అక్కడ కొందరు మరణిస్తారు తర్వాత ఏదో లోకాలకు వెళ్తారు. కానీ ఆయన ముందు నిలబడి తర్వాత వ్యక్తి కనబడకపోవడం ముక్తి పొందడం అనేటువంటిది ఈ రెండు క్షేత్రాల్లో కనబడతాయి. చిదంబరంలో ఎవరెవరు ఎలా పొందారో కొందరి కథలు మీకు 9 రోజుల్లో వస్తాయి. కానీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథస్వామిలో లీనమయ్యారు, తన దేహం కూడా ఎవరికి లభించలేదు. ఎలా జరిగింది అంటే దానికి యోగంలో కాయావరోహణం అంటారు. శరీరంలో అణువులన్నీ పంచభూతాల్లో లీనమై జీవుడు మాత్రం పరమేశ్వరుని లీనమవడం. అలాగే కర్ణాటక దేశం నుంచి వచ్చిన మహాభక్తుణ్ణి ఆ స్వామి లోపలికి లాక్కున్నాడు జగన్నాథస్వామి. దీనికి వాళ్ళ చరిత్రలో ఉంటాయి. మొత్తానికి కొన్ని క్షేత్రములు ఇప్పటికీ కూడా భక్తులైనటువంటి వారు, సర్వసమర్పణా బుద్ధితో ఉన్నటువంటి వారు, ఇలా చెప్పాం కనుక వెళితే లోపలికి లాగేసుకుంటాడేమని భయపడద్దు. అంత యోగం మనకి లేదు. ఆ భయపడే వాళ్ళు ఎప్పుడూ లాగబడరు, బాధే లేదు. నేను ఇందాక చెప్పిన కర్ణాటక దేశస్థుడి కథ ఏమిటి అంటే, ఇది జగన్నాథస్వామిదేనా పర్వాలేదు విశ్వనాథుడు సంతోషిస్తాడు. ఆ భక్తుడు జగన్నాథస్వామి దగ్గరికి వెళ్ళాలని బాల్యం నుంచి అనుకునేవాడు. పూరి వెళ్ళాలి, జగన్నాథస్వామిని చూడాలి అని తపన. కొంతకాలానికి ఆయన కళ నెరవేరింది, వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కొంతమంది పూరి నుంచి వస్తూ కనబడ్డారట. వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నారంటే శ్రీక్షేత్రం పూరికి వెళ్ళి జగన్నాథుడిని చూసి వస్తున్నామని. చూసి మళ్ళీ వస్తున్నారా అన్నాడు ఆయన. ఆ భావన మనకు అర్థమవుతుందా? యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ, దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అది నా పరం ధామం అన్నాడు.

కొద్ది చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమవుతున్న కొద్దీ శివునిపై భక్తి జ్ఞానం వర్ధిల్లుతాయి. అందుకోసం ఈ చిత్తశుద్ధికి హేతువు ఉత్తమం సర్వతీర్థానాం పుణ్యవృద్ధికరం శుభం. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేయడం ఉన్నదే, ఇంకా దాని గురించి చెప్పడమే ఉన్నది. సాధకులకి పనికొచ్చే విషయములు ఇక్కడి అధ్యాయం అంతా శివగంగ గురించి చెప్పాడు, కానీ నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం విస్తారంగా చెప్పట్లేదు. ముఖ్యమైనవి చెప్తున్నాను. ప్రతి క్షేత్రంలో కూడా కొన్ని ప్రత్యేక కాలములు ఉంటాయి. ఆ క్షేత్రానికి ఆ కాలంకి ఒక అనుబంధం మనకుంటూ ఉంటుంది. అరుణాచలానికి మార్గశిర మాసం చెప్పబడుతూ ఉన్నది. అలా ఒక్కొక్క ప్రత్యేక క్షేత్రానికి కొన్ని కొన్ని ప్రత్యేక అమ్మవారి క్షేత్రాలకి నవరాత్రులు చెప్పినట్లుగా, అయితే చిదంబరానికి పుష్యమాసం చాలా ప్రధానంగా చెప్పారు. నేను ఇక్కడ డేట్స్ ఇచ్చినప్పుడు ఆలోచించుకోలేదు, కానీ ఇక్కడ చెప్తున్నప్పుడు పుష్యమాసంలోనే మనం చెప్పుకుంటున్నాం. ఇది కూడా భాగ్యం. పైగా పుష్యమాస గురువారం నాడే తన మహానాట్య ప్రదర్శన చేసేట్టు ఆయన. గురువారం నాడే మనం ప్రారంభించుకున్నాం కనుక మన చేతుల్లో ఏమీ లేదు, శివ సంకల్పం అని మన అహంకారాల మీద ముట్టుకై పెట్టాడు ఆయన. నిన్ననే ఆయన చెప్పించుకుంటున్నాడు, చెప్పడానికి ఒక పాత్రగా ఎంచుకున్నాడు. అంతవరకే భాగ్యం. ఆ దివ్యమైనటువంటి ఆ చోట్ల ఏ ఏ సమయాల్లో ఏమేమి చేయాలో చెప్పాడు. సూర్యుడు మేషరాశిని పొందిన సమయంలో అక్కడ స్నానం చేసేవాడికి వచ్చే ఫలితములు, అలాగే పుష్యమాసంలో చేసే స్నానము, గ్రహణ సమయాల్లో చేసే స్నానము, శివగంగా స్నానము చాలా విశేషం. పైగా సాధకుడైన వాడు అంటే ఏదైనా దివ్యమైన మంత్రసిద్ధి కావాలనుకునేవాడు, ఎస్మిం తీర్థవరే దివ్యే స్నాత్వాయ ప్రమథోత్తమ తత్ర దభ్రసభానాథం మాం విలోక్య ముదాసహ అష్టోత్తర సహస్రంతో మంత్రమాజ్యం షడక్షరం జపతి ప్రీతి సంయుక్త సర్వపాపై ప్రముచ్యతే. శివగంగలో స్నానం చేసి అభ్రసభలో నన్ను చూసి, దీని అభ్రసభ అంటారు, దభ్రసభ అంటారు, రెండు అనొచ్చు. అభ్ర అంటే ఆకాశం, అభ్రసభ అంటే ఆకాశ సభ చిదంబరం. దభ్రసభ, దభ్ర అన్న దహర అన్న ఒకటే, దభ్రసభ దహర సభ. దభ్రసభ అంటే చిత్సభ. చిత్సభలో ఉన్న నన్ను చూసి అంటే శివగంగలో స్నానం చేసి చిత్సభలో ఉన్న నన్ను చూస్తూ 108 మార్లు పంచాక్షరి జపం చేసుకున్నట్లయితే అతడు నన్ను పొందుతున్నాడు సర్వపాపములు నశింపజేసుకుని అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇది సాధనకు ముఖ్యంగా కనుక చెప్పుకుందాం. అదే ముఖ్యంగా మాఘమాసంలో దీని స్నానం విశేషం. కృష్ణపక్ష అష్టమి ఇప్పుడు విశేషంగా చెప్పారు. మనం ప్రారంభించుకున్నది కూడా కృష్ణపక్ష అష్టమి. స్వామివారికి ప్రీతిపాత్రమైన తిథుల్లో ఒకటిగా దీని గురించి వివరించారు. మొత్తానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ శివగంగా ప్రభావాన్ని ఎవరు వింటారో వారు నా యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఆ తర్వాత ఈ చిదంబరంలో నటరాజ దర్శనం కోసం మనం ఈ రోజు నుంచి తాపత్రయపడదాం. ఎప్పుడు దర్శనం ఇస్తాడో చూద్దాం. ఈ నటరాజ దర్శనం కోసం తహతహలాడిన వాళ్ల కథలు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. పరమాత్మ ఏ విధంగా వారిని అనుగ్రహించాడనే విషయం, ముఖ్యంగా చిదంబర క్షేత్రం చూసిన వారు ఎవరైనా ఉంటే, లేదా చిదంబరం నటరాజుకు సంబంధించిన పటం చూసినట్లయితే, నటరాజుకి ఇటు అటు ఇద్దరు భక్తులు కనబడతారు. ఒకరిని బాగా చూస్తే కాళ్ళకి పులిపాదాలు ఉంటాయి, ఇంకోడా పక్కన సగం పాముదేహంతో ఉంటూ పైన ముని శరీరంతో నమస్కారం చేస్తుంటాడు. వాళ్ళిద్దరి కోసమే ఆయన గుప్తమైన తన తాండవాన్ని ప్రకటంగా చూపించాడు. కనుక వాళ్ళిద్దరు కథ చాలా ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పటికీ వారికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. వారు కానీ లేకపోయి ఉంటే మనకి ఈనాడు అది నటరాజ క్షేత్రంగా మనం పొందేవాళ్ళం కాం. ఆ మహానుభావులు, ఒకరి పేరు వ్యాఘ్రపాదుడు, ఇంకొకరి పేరు పతంజలి. వీరు ఉభయుల యొక్క చరిత్ర మనల్ని ధన్యులను చేస్తుందని చెప్తున్నారు. నటరాజ భక్తుల్లో అగ్రగణ్యులు వీరు ఉభయులు. ఇక్కడ వీరి కథలో ఒక యోగ రహస్యం కూడా ఉన్నది. ప్రతి పురాణ కథలో కూడా యోగ సంకేతాలు ఉంటాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ యోగ రహస్యములు కూడా ఉన్నాయి. కథ చెప్పుకుని ఆ రహస్యాల వైపు వెళదాం. ఒకప్పుడు పుండరీకపురేతస్మిన్ తత్వనిష్ణాత సేవితే, ఆ పుండరీకపురాన్ని తత్వనిష్ణాతుడైన వ్యాఘ్రపాదుడు సేవించాడని చెప్తారు కదా, ఏ విధమైన తపస్సు చేసి అతను సేవించాడయ్యా అని అడిగారు మహర్షులు. దానికి సూతులు వారు వ్యాసుల వారి ద్వారా విన్న కథని చెప్తున్నారు. ఒకప్పుడు మునీనామగ్రణీ శ్రీమాన్ బ్రహ్మ నిష్ణాత చేతస జజ్ఞే మధ్యందినో నామ మునిహి పుణ్యతపాపురా. మధ్యందినుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఈ మధ్యందిన అనేటువంటి వైదిక నామాలు ఇవన్నీ కూడా వేద ఋషులు. మనకు మాధ్యందిన సంహిత అని శుక్లయజుర్వేదంలో చెప్పబడుతుంటుంది. దానికి మునికి ఏమైనా సంబంధం ఉందేమో మనకు తెలియదు. మొత్తానికి మధ్యందినుడు అనేటువంటి మహాత్ముడు ఉండేవాడు. ఈయన తపస్వి. అసలు తపోగుణము ఈయన నుంచి పుట్టిందా అనిపించేటంత తపస్సుట.
కొన్ని గుణాలు కొందరి దగ్గర

0: గొప్పగా రాణిస్తాయండి. కొందరి దగ్గర మెరుస్తూ ఉంటాయి, కొందరి మీద కొందరి దగ్గర నిలకడగా ఉంటాయి. తపస్సత్యం దయాశాంతి యస్మాత్ ధర్మోప్యజాయత. తపము సత్యము దయా శాంతి ధర్మము పవిత్రత శౌచం, ఈ ఐదు గుణములు కూడా ఇతని దగ్గర పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన తేజస్సు చేత ప్రాంతం గౌరవం పొందింది అన్నాడు. అంటే ఇతను యహోత్పర్వత ప్రాంతం వద్ద ఉండేవాడు. ఆయన తపస్వి, ఆయన పుత్రుడు అగ్ని నుంచి అగ్ని పుట్టి నుంచి పుట్టినట్టు పుట్టాడు అన్నారు ఇక్కడ. అగ్ని నుంచి అగ్ని పుట్టినట్టు పుట్టాడు. చాలే ఒక్క మాట, అగ్ని నుంచి పుట్టిన అగ్నిలో మళ్ళీ అంత అగ్నిశక్తి ఎలా ఉంటుంది అలాగనమాట. ఉపమానం అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ వ్యాసుల వారు. తస్య సూను రభూధీమాన్ పావకాదివ పావక, పావకాత్ పావక ఇవ. అగ్ని నుంచి అగ్ని వలె ఉన్నాడు. ముఖ్యంగా అతడు శివజ్ఞాన స్వరూపుడు. ఎంత గొప్పవాడంటే ప్రపంచానుకున్న పాపాన్ని పోగొట్టేటంత గొప్పవాడు. చాలా గొప్ప మాట చూడండి. కొందరు మహాత్ములు తమ తపస్సుతో కొందరు పాపాలను పోగొట్టగలరు. ఇతడి తపస్సు ఎంత గొప్పది అంటే, ఇప్పుడు చెయ్యబోయే తపస్సు, ఇంకా పిల్లాడప్పుడే చేసేడని కాదు, తర్వాత చేయబోయే తపస్సు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ చేయబోయే తపస్సుతో ప్రపంచ పాపాన్నే పోగొట్టగలిగేటంత మహా తపస్వి శివజ్ఞాన ప్రకాశ స్వరూపుడు ఇతను. ఏకమేవ సుతం లబ్ధ్వా, ఆ ఒక్క పుత్రుడితోనే తృప్తి పడ్డాట ఇతను. ఎందుకంటే కొంతమంది పుత్రులుంటే గానీ తృప్తి ఉండదు. ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక గొడ్డు గొడ్డు కాదు అని సామెతుంది మనకి. ఇతనికి అలా కాదుట, ఈ బిడ్డతోనే ఎందరో సంతానం అంత తృప్తి కలిగిందిట. ఆ బిడ్డకి సకాలంలో ఉపనయనం చేశాడు. ఇది చాలా ముఖ్యం. తల్లిదండ్రులైన వారు పుత్రులకి సకాలంలో ఉపనయనం చేయాలి. సకాలంలో సంస్కారం చేయకపోతే ఆ పాపమంతా తల్లిదండ్రులకి. ఇది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో రేపు పెళ్ళంటే ఈ రోజు ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ధర్మజ్ఞ సవిధాయస సర్వం కర్మ కులోచితం. ఉపనయనం చేసి వేదాన్ని సాంగోపాంగంగా ఉపదేశించి అటు తర్వాత పంచాక్షరం మహద్దివ్యం, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ పంచాక్షరి మంత్ర మహిమను కూడా వివరిస్తున్నారు. పాశవిచ్ఛేద కారణం సహరస్యం సదోపాస్యం ఉపదిశ యథావిధి. పంచాక్షరి మంత్రాన్ని గురువు శిష్యుడికి ఏ పద్ధతిలో ఉపదేశించాలో ఆ పద్ధతిలో ఉపదేశం చేసేట. ఎటువంటి విద్య అంటే పాశవిచ్ఛేదకారిణి. పంచాక్షరి మంత్రానికి సిద్ధమంత్రం అని పేరు. పంచాక్షరి ఉన్నవాడు ఏ మంత్రోపాసన చేసినా మంత్రం సిద్ధిస్తుంది. కనుక ఏ సాధనైనా సిద్ధి చేయించేది పంచాక్షరి. గనకనే పంచాక్షరి పట్టుకుని ఏ మంత్రమైనా చేయవచ్చు, లేదా పంచాక్షరి ఒక్కటి పట్టుకునే సిద్ధి పొందవచ్చు. కనుక సర్వమంత్రాల్ని సిద్ధి చేయగలిగే శక్తి ఉంది గనకే పంచాక్షరి సిద్ధమంత్రమని పేరున్నది. ఇది పాశవిచ్ఛేద కారిణి. చాలా ముఖ్యమైన మాట. పాశాల్ని పోగొడుతుందట, ఇది కావాల్సింది. అవిద్యా పాశాన్ని పోగొట్టగలిగి మోక్షాన్ని ఇచ్చే శక్తి కలిగిన మహామంత్రము. దీని సరహస్యం, దానిలో మర్మాన్ని దాని రహస్యాన్ని బోధించేట. మంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువు ఆ మంత్ర మహిమని ఆ మంత్ర విధానాన్ని బోధిస్తాడు. ఆ విధంగా బోధించి దీనిని చక్కగా చెయ్యు, నీకు కావలసింది లభిస్తుంది అన్నట్ట. కానీ మహానుభావుడు చూడండి, ఏదో మంత్రం ఇచ్చాడు పుచ్చుకున్నా అని కాకుండా కూర్చుని అడుగుతున్నాడు, ఈ మంత్రాన్ని నేను పండించదలుచుకున్నాను. ఎందుకంటే మంత్రం పుచ్చుకున్నంత మంత్రం పండదు, సాధన చేయాలి కదండి. కనుక తపస్సు ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నాకు దయచేసి బోధించండి అని అడిగాడు. ఇక్కడ మనకి మధ్యంధనుడు తన కొడుక్కి చూపిస్తున్న బోధన మన సాధనకి పనికొచ్చే మాటలు. ఇక్కడ సాధనా దృష్టి ఉన్న వాళ్ళందరికీ పనికొస్తుంది.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 31.
3: Shri Veda Purushaya Namaha Harihi Omma Sahasara Shirekha Purukhaha Sahasara Kshaha Sahasara Pata Sabhu Miggum Sadvata Spratavat

నిపార్యా ఇక్షవాః వాతం ప్రాణేన పానేన నాసికే ఉపయామమధ రేణౌష్ఠ్యే.

మిత్రమదీతిం దక్షామస్త్రిధం అర్యమణం వరుణగ్ని సోమామశ్వినా సరస్వతీ.

ఉచ్యే ఇస్రాహిరాజ్ఞావృత్తి పవిత్రేణ పునాది పవిత్రే అభిశోమం పునంతి భారేణ సుస్వాదనేత్యాహ భారే అభిశోమం పునంతి కాశ పూర పవిత్ర

0: పారస్పరం మేఘం వాగ్వేదరస్పతే వాగ్వేదం భిరక్షే హైందవృషభంజయ.
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

జగమధ్యై ఐంద్ర పశూనాముత్తమోభవతి ఐంద్రపురోజానాం ప్రథమః ఇంద్రియేవేవరాత్రి సమీచే విభాతి పురస్తాదనో రాజానాం పురోణాభిప్రదతి ప్రథమోజే పురోణాజానాః సూరేవా

పాదనంతకపాదం అంతరేకవరుణమే పరపాదక్షిణ ఉదపాదేశాస్పదం శోచే ఉదాత్మతరం ఉదసోమసురాక్రామణే సమధ్యే పాదపత్యం పశుంచభజే బ్రహ్మవే దేవానాయే బ్రహ్మదేవ యజ్ఞమే రోడాసమానేవతి సఖ్యేత్యగ్రహం గ్రంథంతే స్వప్రదేశాయుష్ేంద్రియ ప్రతిదర్శనే.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: త్రిపుంశ్రిపుంశ్రిపుంశ

సమాపవతి ఏకవిశ్యేకమీయ్రహ్మద్యోభిలిప్యతేషాభిలిప్యతే మతో దిశోనుభ్యా స్థాపయంతి

ృత్యుమస్మాదిత్యశ్వినో వై దేవానాం విషజోకా అస్మాన్ మృత్యుం మృత్యోహతా.

ఏకాదశిని యదేకాదశిని ఏం వినుయాత్ వజ్రపురస్కాదవగృహీయాత్ వజ్రస్యాత్తన్మిధనయ్యాత్ యస్యాదపూయ ఏకాదశ పశవో నియుక్తాస్తేన పశవ్యా ఆస్తేన

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః చిత్రం వటతరోర్మూలే. చిత్రం వటతరోర్, చిత్రం ఇస్ పెయింటింగ్. నౌ హియర్ చిత్రం ఇస్ విచిత్రం. దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్. వాట్ ఇస్ స్ట్రేంజ్ హియర్? వటతరోర్మూలే ఇన్ ది క్లోజ్ టు దిస్ రూట్ ఆఫ్ దిస్ బానియన్ ట్రీ వృద్ధా శిష్యాః, ది స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఓల్డ్ అండ్ గురు యువా, హీస్ యంగ్. నౌ స్టూడెంట్స్ ఆర్ ఓల్డ్ అండ్ టీచర్ ఇస్ యంగ్. ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్లీ పుట్ హియర్. బట్ దిస్ డిసైపుల్స్ వాట్ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. హూ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. సనంత సనకుమార ఎక్సెట్రా. Now, these people are called as Chiranjeevis. Chiranjeevis means they are always young. Now, to represent this, there are people who paint Dakshinamurti as an older person and these people as kids because they are always young. This is wrong description because Gurudha Shishya Guru Yuva. It's very clearly said in the Shastras. Vruddha Shishya Guru Yuva. Vruddha Shishyaha. Shishyaha, these disciples, they are Vruddhaha. They are old. That is why I have to explain Vruddhatva. What is oldness? What is elderliness? Nya, vaya, age, tapaha, the practice, the kind of penance you have done, and jnana, the knowledge. According to this, there is greatness, the elderliness. So, Shishyaha Vruddha, these people are old because of the age. Now, there is again another problem. Who is Dakshinamurti? Dakshinamurti is Isham, Tribhuvana Gurum Isham. He is the Lord of three worlds and he is the Guru. Now, if he is the Lord of all the three worlds, he is the person who created the Sanakadi, these four rishis. Now, he should be really elder than the disciples. He should be elderly than the disciples.